ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం. నువ్వు రోజు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడవలసిన దుస్థితికి తీసుకువస్తుంది అని అన్నారు శ్రీశ్రీ. నిలయంలో సమయం 5:59:35 శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40. దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు

0: నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: A historic tribute to India's longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన

0: the right leader at the right time at the right place. Narendra Modi ji, as Prime Minister of this great nation, he is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
1: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
2: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో

0: సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు జిల్లా సమాచారం లేక 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక 39వ భాగం వింటారు. అనంతరం రామప్ప దేవాలయ కళావైభవం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో ఎం సుక్కమ్మ మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈరోజు ఉదయం 9:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00, 12:40, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈరోజు 3:00 నుండి 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. రాత్రి 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతల కార్యక్రమం. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30

శాస్త్రీయ సంగీతం. 9:31 12 సంవత్సరాల ప్రభుత్వంపై ఒక ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం. 10:06 నుండి 11 వరకు అంటే ఈనాటి ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు.

0: ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేఖ వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న.
4: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నర్సింగ్ కళాశాల కోసం 40 కోట్లు, ఉట్నూర్ బోధ్ ఆసుపత్రులకు 23 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. జల సంరక్షణ అమల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రపతితో ప్రశంసలతో పాటు 2 కోట్ల రూపాయల ప్రథమ బహుమతి దక్కించుకుందని తెలిపారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలలు ఈ సంవత్సరంలో ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు. రైతాంగానికి 2026 వానాకాలం సీజన్ కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జూన్ 5, 2026 నాటికి జిల్లాలోని వివిధ విత్తన డీలర్ల వద్ద 124,700 పత్తి విత్తన ప్యాకెట్లు, 900 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా అవసరాలకు మించి పత్తి, సోయాబీన్ విత్తనాలు సరఫరా చేసేందుకు విత్తన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారం రోజుల్లో అన్ని విత్తన దుకాణాలకు పూర్తి స్థాయిలో నిల్వలు చేరుకుంటాయని వివరించారు. ఎరువుల విషయంలో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు దుకాణాలు, మార్కెట్ యార్డు లో కలిపి మొత్తం 6,565 మెట్రిక్ టన్నుల యూరియా, 381 మెట్రిక్ టన్నుల డిఏపి, 13,759 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సాగు సమయానికి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు పంటకాలం ముగిసే వరకు భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అఖిల్ మహాజన్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 2వ విడత జల సంచయ్ జనభాగీదారి 2.0 కార్యక్రమం అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గత ఏడాది నిర్వహించిన జల సంచయ్ జన్ భాగీదారి 1.0 దక్షిణ భారతదేశంలో జిల్లాలన్నింటిలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా జిల్లాలో సాధించిన మంచి ప్రగతి చూపిస్తూ పోర్టల్లో ఫోటోలు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మున్సిపాలిటీ, అటవీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ వంటి దాదాపు 12 శాఖలు సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 179,000 ఫోటోలు అప్లోడ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రవీందర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు.

0: మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 400 కేవీ, 200 కేవీ, 133 కేవీ, 33 కేవీ, 11 కేవీ సబ్స్టేషన్లు అత్యవసర సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమలు, ఇళ్లు, వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలు తగలబెట్టకుండా శాస్త్రీయ పద్ధతుల్లో వినియోగించి భూసారం కాపాడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం సంరక్షించడం ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు. పంటల వ్యర్థాల దహనంతో భూసారం క్రమంగా క్షీణిస్తుందని, దీంతో దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుందని, కాలుష్య పొగ పీలిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. రోటివేటర్ సహాయంతో పంట అవశేషాలు భూమిలో కలిదొనడం ద్వారా అవి సేంద్రీయ ఎరువుగా మారి భూమికి వేలు చేస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి తెలిపారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి మండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2 దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగోనే పహలీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. एनडीए सरकार के इन 12 वर्षों में 25 करोड़ से ज्यादा लोगों का गरीबी से बाहर निकलना, ये दिखाता है कि हमारी नीतियां सही हैं, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 కే పహలే కే కై దశక్ బహుత్ అస్థిరతా ఔర్ ఉథల్ పుథల్ సే భరే హుయే థే. ఇస్కా దేశ్ కో బహుత్ నుక్సాన్ భీ ఉఠానా పడా. లేకిన్ అబ్ దేశ్ కీ జనతా ఏక్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహీ హై और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం నరేంద్ర

0: మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
1: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ET 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వి శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వి మాళవిక బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5-7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా

0: సంచరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన అభివృద్ధి తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ഉദയതരംഗിണി. ఈనాటి ఉదయతరంగిణీ కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక 39వ భాగం వింటారు. అనంతరం రామప్ప దేవాలయ కళావైభవం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం. ముందుగా వినండి భాగవత నీరాజనం ధారావాహిక 39వ భాగం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం

స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరమంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్.

0: தாக்கிய கல்ப தரு உருவின் சத்விஜ ஸ்ரேயமை.
1: ఈనాటి కార్యక్రమంలో హంసగుహ్యస్తవం దక్షుని కథ వింటారు. వ్యాఖ్యానం ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: భాగవతంలోని ప్రతిస్కందము విశిష్టమైందే కానీ ఆరవ స్కంధం మరింత విశిష్టమైంది. అందుకు కారణం ఆ స్కంధంలో హంసగుహ్యస్తవం, నారాయణ కవచం అనేవి ఉండటమే. మొదటిది పారలౌకికంగా ఆత్మోద్దీపకమైన స్తోత్రం కాగా, రెండవది ఐహికంగా శరీరాన్ని రక్షించే కవచం. ఈ రెండు వ్యక్తికి అవసరమైనవి. అవి అట్లా ఉండగా, ఈనాటి మన లౌకిక అవసరాలను బట్టి చూస్తే అత్యంత ప్రధాన సమస్యగా పరిణమించిన పర్యావరణ విషయం కూడా ఇందులో మనకు లభిస్తుంది. పర్యావరణ విషయంలో అత్యంత ప్రధానమైనది చెట్లను సంరక్షించడం. ఈ రక్షణ ఈ స్కంధంలో చెప్పుకోదగిన ఒక విశేషమైన అంశం. కాగా ఇవన్నీ ఈ స్కంధంలో ప్రసక్తమైన తీరును పరిశీలిద్దాం. అజామీయుని గాథ విన్న తర్వాత పరీక్షిణ్ మహారాజు ఈ సృష్టి సాగిన తీరును మరింత వివరంగా చెప్పవలసిందని శుకమహర్షిని ప్రార్థిస్తాడు. శుకమహర్షి ప్రచేతసపుత్రుల ప్రస్తావనతో ఈ విషయం ఆరంభిస్తాడు. ప్రచేతసుని కొడుకులు ప్రాచీన బర్హిషులు. వారు సముద్రం నుంచి బయటపడి చూస్తే భూమండలమంతా రకరకాల చెట్లతో, తీగలతో, మొక్కలతో నిండి ఉంది. ప్రాచీన బర్హిషులు ప్రజాసృష్టి సాగించవలసిన వారు. ఇంత ముమ్మరంగా ఉన్న ఈ వృక్షాదులను చూసేప్పటికీ వారికి విపరీతమైన కోపం వచ్చింది. ప్రజలకు స్థలం కావాలి అనే కారణంగా కావచ్చు వారు ఆ చెట్లను కాల్చివేయటం మొదలుపెట్టారు. చెట్లను రక్షించుకుంటూనే ప్రజలకు తగిన అవకాశం కలిగించడం వారి దృష్టికి వచ్చినట్లు లేదు. కాగా ఈ వృక్ష దహన ప్రళయాన్ని ఆపేందుకు చంద్రుడు వారి దగ్గరికి వస్తాడు. చంద్రుని వెన్నెల వృక్ష లత గుల్మాదులను పరిపోషిస్తుంది. అందుకే చంద్రుడిని ఓషధీశుడు అంటారు. అట్లాంటి చంద్రుడు వారితో, ఓ మహాభాగులార, దీనములు వృక్షముల మీద తెగుట తగుని మీరు ప్రజాసృష్టికైన వారలు, ఈ వనస్పతుల దహింపదగుని అంటూ రెండు కాళ్ల జంతువులకు, నాలుగు కాళ్ల జంతువులకే కాదు సకల జీవులకు వృక్ష సంపద వల్ల ప్రయోజనం ఉంది అని చెబుతూ,
1: తప్పక అర్భకావళికి తల్లియు తండ్రియు, నేత్ర పంక్తికి రెప్పలు నాతికింబతి, నరేంద్రుడు లోకులకెల్ల అర్థికిన్ ఒప్పు గృహస్థు, మూఢులకు నుత్తములు.

అందువల్ల సకల జంతుజాలానికి ఆరోగ్య జీవనం ప్రసాదిస్తూ అనేక విధాలుగా ఉపయోగపడే ఈ చెట్లు, తీగలు మొదలైనవి మనకు తప్పని బంధువులు. వీటిని తగులబెట్టి ప్రజలకు అనారోగ్యం కలిగించకండి అని వారిని ఉద్బోధిస్తాడు. అంతేకాదు, వృక్ష సముద్భవ అయిన తన కూతురు ఆప్సరసిని వారికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడి హితమును ఆదరించి ప్రాచీన బర్హిషులు ఆప్సరసి వలన దక్షుడు అనే కుమారుని పొందుతారు. ప్రజాపతి అయిన దక్షుడికి వృక్షాలతో ఈ విధమైన ఆత్మీయ సంబంధం ఉంది, ప్రజలకు కూడా ఉంది. దక్షుడు నరగరుడోరగ కిన్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములను సృష్టిస్తాడు. కానీ తానుగా సాగిస్తున్న ఈ సృష్టి విధానంతో విసిగిపోయిన దక్షుడు మరో విధానం కోసం శ్రీమన్ నారాయణుని గూర్చి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రమే హంసగుఖ్యస్తవంగా ప్రసిద్ధమైంది. శ్రీమన్ నారాయణుని అనంతావతారాలలో హంసావతారం ఒకటి. బ్రహ్మకు, సనక సనందనాథులకు తత్వోపదేశం చేసేందుకు శ్రీమన్ నారాయణుడు హంసగా అవతరిస్తాడు. ఈ విషయం ఏకాదశ స్కందంలో ఉంటుంది. ఈ 6వ స్కందం ఆరంభంలో ఏల్చూరి సింగన తనకు సాక్షాత్కరించిన దివ్యవాణి ముందు మోకరిల్లి హంసాయ సత్వ నిలయాయ సదాశ్రయాయ అంటూ శ్రీమన్ నారాయణుని హంసగా స్మరించిన విషయం లోగా మనం ప్రస్తావించుకున్నాం. సింగన హంసాయ అని మొదలుపెట్టడం ద్వారా ఈ హంసగుహ్యస్తవంలోని విషయం సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. అదట్లా ఉంచి స్థూలంగా దక్షుడు చేసింది స్తోత్రం అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పరమేశ్వర తత్వాన్ని ఆయన భావించిన తీరును స్పష్టం చేస్తుంది. హంస తెల్లనిది. శుద్ధ సత్వగుణానికి, శుద్ధ జ్ఞానానికి హంస ఒక ప్రతీక. ఈ విషయాన్ని దక్షుడు పరమునికి వందనము సేతు అంటూ మొదలుపెట్టి ఈ విధంగా అంటాడు. బహువిధ నామరూప నిరూప్యంబగు

నంబునకు దృష్ట స్మృతుల వలన నాశంబు కలిగడు ఉపరామంబగు సమాధియందు కేవల జ్ఞానస్వరూపంబున దోచు నిర్మల ప్రతీతి స్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు. చూడటం స్మరించడం ద్వారా అనేక రూప నామాలతో నిరూపింపబడే ఈ లౌకిక జ్ఞానం కలుగుతుంది. అయితే ఆ లౌకిక జ్ఞానం సమాధి దశలో తొలగిపోతుంది. అప్పుడు కలిగే కేవల జ్ఞానమే హంస. ఆ హంసయే పరమేశ్వర స్వరూపం. నామరూపాదులేమీ పరమేశ్వర తత్వానికి ఉండవు. ఆయనను గూర్చి ఉన్నాడు లేడు అంటూ పరస్పర విరుద్ధమైన వాదాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఆయన ఈ వాదాలకు అతీతుడు. అయితే ఎవ్వడు నామరూపంబులు లేకుండియు జగదనుగ్రహంబు కొరకు జన్మ కర్మంబుల చేత నామరూపంబులు కలిగి తేజడిల్లు అట్టి అనంతుండైన భగవంతుండు సుప్రసన్నుండుగాక అని పరమేశ్వరుని అవతారతత్వాన్ని దక్షుడు భావించాడు. అజోభిసన్న వ్యయాత్మ సంభవామ్యాత్మమాయ ఆత్మానం సృజామ్యహం జన్మకర్మ చ మేదివ్యం ఇత్యాదిగా భగవద్గీతలో చెప్పబడిన అంశాలు ఇక్కడ స్మరించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా యోగ సాంఖ్యాది వివిధ దర్శన శాస్త్రాల నేపథ్యంలో ఈ హంసగుహ్యస్తవం జ్ఞానమయంగా అవతరించింది. కాగా ఈ విధమైన దక్షిణ స్తోత్రానికి ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు ఆయనకు సాక్షాత్కరించినప్పటి స్వామి రూపాన్ని సింగన భక్తిపారవశ్యంతో చిత్రించాడు. కరుత్మంతుని మీద కూర్చున్న ఆ స్వామి పాదాలు బంగారు కొండకు ఇరువంకల వెలసిన నీలాల గనుల వలె ఉన్నాయిట. 8 చేతులలో శంఖ చక్ర గద చర్మ పాశాదులైన ఆయుధాలతో పరమ ప్రసన్నమైన దయాదృష్టితో స్వామి సాక్షాత్కరించాడు. ఇంకా

దక్షునికి స్వామి దర్శనమిచ్చాడు. ఆ స్వామి కిరీటకాంతులు ఆకాశం వైపు ఎగసినప్పుడు ఆకాశమనే లక్ష్మిని ఎర్రటి పట్టువస్త్రంతో అలంకరించినట్లు ఉంటుందిట. ఇది ఆయన ఊహ. నదులు వచ్చి సముద్రాన్ని వేగంగా కలిసినప్పుడు నిట్టవడిచిన పెన్నీరు వలె దక్షుడు ఆ స్వామిని చూసి నిలబడి నిర్వాక్కుగా స్తంభితుడైపోతాడు. అతని అభిప్రాయం తెలిసిన స్వామి అసిక్ని అనే కన్యను ఆయనకిచ్చి ఆమెతో మిథున వ్యాపారం ద్వారా సృష్టి సాగించమని ఆనందిస్తాడు. ఆమె వల్ల దక్షునికి హరియశ్వులు అన్న కుమారులు కలుగుతారు. తపస్సు చేసి సృష్టికి ఉపక్రమించమని దక్షుడు వారితో అంటాడు. వారు తపస్సు చేస్తున్నప్పుడు నారదుడు వచ్చి, మీరలతిమూఢులు, మీదడిగది కానరు, ఎన్నంగ పసిబిడ్డలు అన్నలారా, ప్రజల పుట్టించనే ప్రతిభ గలదు. సంతానం పొందడమే, సంతానాన్ని సృష్టించడమే గొప్ప విషయమా? అందుకని ఆ పనికి మాలిన పని మాని మోక్షం కోసం ప్రయత్నించమని వారిని ఉద్బోధిస్తాడు. హరియశ్వులు కూడా తమకు తాముగా ఆలోచించుకొని అదే విధంగా చేస్తారు. దక్షుడు తన మొదటి ప్రయత్నం విఫలం కాగా రెండవసారి శబళాశ్వులన్న పుత్రులను పంపగా నారదుడు మళ్లీ వారిని మోక్షార్థులను చేస్తాడు. అంటే ఒక విధంగా నారదుడు సృష్టి కార్యానికి అడ్డుపడుతున్నాడన్నమాట. అప్పుడు నారదుడిపై కోపగించి

వసెప్పితివేళ ధూర్థవై మరుగకయుండవచ్చునే. కుమారుల నీదిరి తంబువందని నొరలగ ద్రోతునాదు సమదోగ్ర మహగ్రహ

0: అంటూ దేవ ఋషి పితృగణంబులకు ఋణంబులు తీర్చక అమీమాంసిత కర్మంబులకు బాలులకు బుద్ధి చెరచి వారలకు ఉభయలోకంబులకు శ్రేయోహాని ఉనర్చితివి. కావున నీకు భాగవతోత్తములలో కీర్తిహాని కలుగుగాక. నిరంతరంబు లోకసంచారివైన నీకు ఏ లోకమందును ఉనికిపట్టు లేకుండుగాక అని శపిస్తాడు. అయితే నారదుడు అట్లేగాని అని ప్రతిశాపము ఇయ్యటానికి సమర్థుడై కూడా ఊరుకుంటాడు. నారదుడిది నివృత్తి మార్గం, దక్షుడిది ప్రవృత్తి మార్గం. ఇది నారదుడు గుర్తించి దక్షుని ఆవేదన తెలిసి ఊరుకుంటాడు, మళ్ళీ ఆటంకపరచడు. నారదుడు శాంతత్వం ప్రస్తావించి ఇట్టి శాంతభావం బెవ్వని వలన కలుగు అతండు సర్వాతీతుండై సర్వేశ్వరుండనంబడు అంటాడు శ్రీశుక మహర్షి. ఆ తర్వాత దక్షుడు బ్రహ్మసూచనతో 60 మంది కుమార్తెలను అసిక్ని ద్వారా పొందుతాడు. కొడుకుల వలన కాని పని కూతుర్ల ద్వారా సాధిస్తాడు. ఆ 60 మందిని ధర్ముడు, కశ్యపుడు, చంద్రుడు మొదలైన వారికి వివిధ సంఖ్యలలో ఇచ్చి వివాహం చేస్తాడు. వీరందరి వలన జన్మించిన వారిని, వృద్ధి పొందిన ఆయా వంశీయులను శ్రీ సుఖమహర్షి పేరు పేరున వివరిస్తాడు. వారిలో త్వష్ట అనే అతనికి, రచన అనే రాక్షస కన్యకు విశ్వరూపుడు అనే అతడు జన్మిస్తాడు. ఈ తల్లిదండ్రుల బట్టి అతనిలో దేవ రాక్షస లక్షణాలు విచిత్రంగా సమ్మేళనం పొందుతాయి. ఆయన గొప్ప తపస్సు చేస్తాడు. ఒకప్పుడు తమ గురువైన బృహస్పతిని అవమానించిన ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఘోర పరాజయం పొంది బ్రహ్మ ఆదేశంతో అసర గురువైన శుక్రాచార్యులకు దీటైన విశ్వరూపుని తమ గురువుగా స్వీకరిస్తాడు. విశ్వరూపుడు మొదట నిరాకరించినా కూడా ఆశ్రయించిన వారిని కాదనలేక దేవగురుత్వం అంగీకరించి వారికి నారాయణ కవచం ఉపదేశిస్తాడు. ఆ నారాయణ కవచం వల్ల దేవతలు రాక్షసులను జయించి పూర్వ వైభవం పొందుతారు. కాగా ఆ నారాయణ కవచం గురించి వచ్చే వారం వివరించుకుందాం.
1: ఇంతవరకు మీరు హంస గుహ్య స్తవం దక్షిణి కథ విన్నారు. వ్యాఖ్యానించిన వారు ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: భాగవత నీరాజనం ధారావాహిక 39వ భాగం విన్నారు.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడి సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ముఖాన మొటిమల
7: సైబాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఇప్పుడు వినండి రామప్ప దేవాలయ కళావైభవం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం.
9: ఆంధ్రదేశ వాస్తు శిల్పకళా చరిత్రలో రామప్ప దేవాలయం మణిముకుటం. కాకతీయుల ఉదాత్త ఆశయాలకు అద్దం పడుతుంది ఆలయం. సామాన్య ప్రజల జీవన విధానం, నమ్మకాలు, కళలు, వృత్తులు, పరికరాలు, ఆర్థిక జీవనంలో స్త్రీస్థానం మొదలైన విషయాలతో పాటు పౌరాణికాంశాలకు ఇక్కడి శిల్పకళకు ప్రధాన వస్తువులయ్యాయి. ఈ ఆలయం క్రీస్తుశకం 1213లో గణపతి దేవుని పాలనా కాలంలో రేచర్ల రుద్రసేనాని పర్యవేక్షణలో నిర్మించబడింది. రేచర్ల రుద్రుడు కట్టించిన ఈ ఆలయం రుద్రేశ్వరాలయంగానో లేదా నాటి కాకతీయ ప్రభు అయిన గణపతి దేవుని పేర గణపేశ్వరాలయమనో అనాల్సి ఉంది. కానీ ఆలయ ప్రధాన శిల్పి పేరు మీదుగా పిలువబడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రామప్ప గురించిన కథలనేకం జనసామాన్యంలో ప్రచారం అయ్యాయి. శిల్పుల కుటుంబంలో జన్మించిన ఇతడు చిన్న వయసులోనే ప్రతిభా పాఠవాల వల్ల మంచి గుర్తింపు పొందాడు. అందువల్లనే యుక్త వయసు వచ్చేసరికే ఆలయ ప్రధాన శిల్పి కాగలిగాడు. చేయి తిరిగిన వృద్ధ శిల్పులు సైతం అతని పర్యవేక్షణ కింద పనిచేస్తుండేవారు. గణపతి

దేవుడు ఆలయ పనిని పరిశీలించడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఆయనతో పాటు పురుషవేషంలో యువరాజుగా ఉన్న రుద్రమా వస్తుండేది. అయితే రుద్రమకు రామప్ప చెక్కే నగ్నశిల్పాలు ఏమాత్రం నచ్చేవి కావు, ముఖ్యంగా నాగిని శిల్పం. కానీ వాటికి మంచి గుర్తింపు ప్రశంసలు వస్తుండటంతో అయిష్టంగానే మిన్నకున్నది. రామప్ప మాత్రం ఆమె రాక కన్నుల పండుగ, మనోరంజకం. తన శిల్పాలకు ఆమె రూపం స్ఫూర్తిదాయకం. దృఢచిత్త, పరాక్రమశాలి, కఠిన దీక్షాశీలి అయిన ఆమె మోమే అతను చెక్కే ప్రతి కోమలాంగి శిల్పంలోనూ ద్యోతకమవుతుంది. ఒకరోజు ఆమె తండ్రితో పాటు వచ్చింది. శృతిమించిన శృంగారంతో ఉన్న మిథున శిల్పాలను చూసి ఏవగించుకుని కన్నెర్ర చేసింది. అవి రామప్పల నుండి వెలువడినవి అయినా కాకపోయినా అవి అతని పర్యవేక్షణలో మలచబడిన ఆలయ శిల్పాలే, దానికి అతడే బాధ్యుడు. ఆమె కోపాగ్నిని చూసి విరక్తి చెంది రామప్ప ఆనాటి రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. నాటి నుండి అతని జాడ తెలియలేదు. శిల్పరచన తప్ప మరో ధ్యాస ఎరుగని రామప్ప మీద అక్కడి ప్రజలకు సానుభూతి కలిగింది. అప్పటి నుండి జననానుడిలో ఆలయానికి రామప్ప గుడి అని పేరే స్థిరపడిపోయింది. ఈ సమాచారం జనసామాన్యం ఊహించి చెప్పేది కావచ్చు, దీంట్లో కొంత సత్యం ఉండి ఉంటుందేమోనని అక్కడ శిల్పాల్లోని స్త్రీమూర్తుల ముఖ కవళికల్లోని కాటి చేతను బట్టి చూస్తే అనిపించక మానదు. అదీగాక ఆలయ నిర్మాత ఇక్కడి ఆలయ సముదాయాన్ని రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వర ఆలయాలుగా తన పేరు మీదుగా, తండ్రి తాతల పేరు మీదుగా నిర్మించినట్లు చెప్పుకున్నాడు. కానీ అవి కేవలం రామప్ప ఆలయ సముదాయాలుగానే ప్రసిద్ధి పొందాయి. శిల్పి కనపరిచిన అపూర్వ నైపుణ్యం కూడా దానికి కారణం కావచ్చు. ఇక ఆలయ నిర్మాణ విషయానికి వస్తే దీనిలో కొంత చాళుక్య శైలి కనిపించినా స్థానిక సంప్రదాయ ప్రభావం, స్వయం సృజనాత్మకతలు మేళవించిన విశిష్ట రూపంగా ఇది దర్శనమిస్తుంది. నక్షత్రాకారపు ఎత్తైన వేదికపై నిర్మించబడి తూర్పు ముఖంగా ఆలయం ఉంది. తూర్పు, ఉత్తర, దక్షిణాల్లో ప్రవేశ ద్వారాలున్నాయి. పశ్చిమ భాగంలో గర్భగుడి, అందులో 6 చదరపు అడుగుల పానవట్టం, 2.5 అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉన్న రుద్రేశ్వరలింగం ప్రతిష్ఠితమయ్యాయి. దానికి ముందు అంతరాళం, చతురస్రాకారపు రంగమంటపం, మధ్యలో ఏకశిలతో ఏర్పడిన నల్లరాతి వలయాకారపు వేదిక, దానికి 4 మూలలా శిల్ప సంశోభిత స్తంభాలు 4 నిలిచి ఉన్నాయి. మహామంటపం చుట్టూ లోపలి గోడలపై, అంతరాళ ద్వార బంధాలపైన వివిధ నాట్య భంగిమల్లో నృత్య శిల్పాల విన్యాసాలున్నాయి. గవాక్షాలపై అంతరాళ ప్రవేశ ద్వారాలకు ఇరువైపులా 3 వరుసల్లో ఉన్న నాట్య భంగిమలు నృత్య పాఠాలను నేర్పుతున్న రీతిలో కదలికలలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నాట్యగత్యలను అనుకరిస్తూ నర్తించే వాద్యగాండ్రు వివిధ రకాల సంగీత వాయిద్యాలను ధరించి కనిపిస్తారు. ఈ శిల్పాలు చాలా సూక్ష్మంగా అలంకార శిల్పంలో కనిపిస్తాయి. అంతరాళ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గవాక్షానికి క్రింద నుండి పైకి లతలు బయలుదేరి చక్రాల్లో చుట్టుకుంటూ సాగిపోతాయి. అలా ఏర్పడిన వలయాల్లో 3-4 అంగుళాల నిడివితో ఈ నృత్యకారుల, వాద్యకారుల శిల్పాలను స్పష్టంగా మలిచారు. వీటిలో 20 నర్తకుల శిల్పాలు, 40 వాద్యకారులవి, మొత్తం ఇరువైపులా 60 శిల్పాలున్నాయి. ఇక్కడ శిల్పులు కనపరిచిన ప్రతిభ, ఓపిక చూపర్లకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. నల్లని కఠిన శిల మైన ముద్దలా మారిందా అన్నట్లు ఏ భంగిమ కావాలంటే ఆ భంగిమను ఆవిష్కరించగల లక్ష్యాన్ని చేరుకుంటూ కఠిన శిలలో ప్రణాళికాబద్ధమైన వాస్తుశిల్పం, అందమైన అలంకార శిల్పం, చైతన్యవంతమైన నృత్యశిల్పం మూడింటిలో పరిపూర్ణతను సాధించి తన ఆశయాల పందిరిపై పుష్కలంగా అందాల పంటను పండించిన ఘనత కాకతీయ శిల్పికి దక్కుతుంది. రామప్పగుడి పైకప్పులో పద్మఫలకంలో 4 వైపులా ఏర్పడిన త్రికోణపు ఖాళీలను చక్కని శిల్పాలతో నింపారు. ఒకదానిలో 8 చేతులతో హంస మీద నిలబడినట్లుగా ఉన్న శివుని శిల్పం ప్రశాంత వదనంతో మనోహరంగా ఉంది. క్రింద ఉన్న హంస నిండుగా ఎత్తైన పింఛంతో హుందాగా ఉంది. మరో త్రికోణపు ఫలకంపై శేషతల్పసేనుడైన విష్ణుమూర్తి, పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవి, ఆయన నాభి నుండి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆలయం లోపలి గోడలపై పురాణ, భాగవత, రామాయణ గాథలు, పార్వతీ కళ్యాణ ఘట్టం, గజాసుర సంహారం మొదలైన దృశ్యాలు ప్రజలకు పురాణేతిహాసాలను మన్నం చేసుకోవడానికి నాడు నేడు కూడా ఉపకరిస్తున్నాయి. రంగమంటపం పైకప్పు ఉన్న రాతి దూలాలపైన, మంటపం చుట్టూ ఉన్న 4 స్తంభాలపైన సాగర మథన దృశ్యం శిల్పీకరించబడింది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తుండగా లక్ష్మీదేవి, చంద్రుడు, విషం, అమృతం పుట్టినట్టు విన్నాం. కానీ ఇక్కడ శ్రీధన్వంతరి ఆవిర్భవించినట్లుగా చెక్కారు. శ్రీధన్వంతరి ఒక చేత జలగలు, మరోచేత అమృత కలసం ధరించి సముద్రం నుండి పుట్టినట్లు ఇక్కడ శిల్పంలో ఉంది. జలగ శస్త్రచికిత్సకు, అమృత కలసం ఔషధానికి ప్రతీకలు. నాటి దేవాలయాలు విద్యా కేంద్రాలుగాను, వైద్యశాలలుగాను కూడా ప్రజలకు సేవలందించేవని శాసనాధారాలను బట్టి తెలుస్తుంది. ఆ లెక్కన ఈ ఆలయానికి అనుబంధంగా

ఆసుపత్రి ఉండి ఉండొచ్చని శ్రీధన్వంతరికి, సూర్యనారాయణకి ఈ ఆలయ శిల్పంలో ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి గ్రహించవచ్చు. బహుశా ఈ శిల్పం నుండి స్ఫూర్తిని పొందే పోతన శ్రీనాథులు తమ గ్రంథాలలో శ్రీధన్వంతరి ఆవిర్భావాన్ని ఖచ్చితంగా ఈ శిల్పంలో లాగానే అక్షర రూపంలో వర్ణించారు. ఆధునిక కార్టూన్లను పోలిన ఒక శిల్పంతో తల్లితో పాటు గుడికి వచ్చిన యువతి కటివస్త్రాన్ని లాగుతున్న కోతి రంగమంటప ఆగ్నేయ మూలస్తంభంపై కనిపిస్తుంది. సూక్ష్మ రూపంలో మలచబడిన కోతి పోకిరి పురుషుల కోతిలాంటి వికార మనోభావాలకు ప్రతీక. గుడిలోకి వచ్చిన తర్వాత కోతి చేష్టలు మానుకోవాలని బుద్ధి చెప్పే కార్టూన్ శిల్పం ఇది. నాలుగు కాళ్లతో సమగ్ర రూపంగా కనిపించే ముగ్గురు నర్తకుల చమత్కార శిల్పం కూడా ఈ స్తంభం మీదనే మలచబడింది. వాయువ్య మూలనున్న స్తంభంపై కోలాట నృత్య బృందం, అమృతమథన దృశ్యం, గోపికా వస్త్రాపహరణ దృశ్యం సజీవ చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయంలో ప్రవేశించే ముందు ద్వారాలకిరువైపులా ఏనుగుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి. ముఖమంటపం నుండి గుడిలోకి ప్రవేశించే దారిలోని ద్వారబంధం అనేక శిల్పాలతో నిండి ఉంది. నటరాజు, తండ్రిని అనుకరిస్తున్న నృత్య గణపతి, వేణుగానలోలుడు గోపాలుడు ముఖ్య శిల్పాలు. ప్రదక్షిణాపథంలో తిరుగుతూ ఆలయ గోడలపై ఉన్న వివిధ శిల్పాలను చూడొచ్చు. వివిధ వృత్తుల్లో నిమగ్నులైన స్త్రీమూర్తులను, వివిధ మతాలకు చెందిన సన్యాసులు, యోగులు, మదనికలు, మిథున శిల్పాలు, ఇలా ఎన్నెన్నో శిల్పాలు నాటి జనజీవన సరళిని ప్రతిబింబిస్తాయి. రామప్ప గుడిలో సంకేతాత్మక శిల్పం తక్కువ, కానీ పూర్తిగా లేదని అనలేం. గుడిలోనూ బయట ఎన్నో శిల్పాలున్నాయి. ఆ శిల్పాల్లో ఏది దేవతా విగ్రహం, ఏది మహనీయుల విగ్రహం, ఏది సామాన్యుల రూపం అని చూపాల్సి వచ్చినప్పుడు కాకతీయ శిల్పి సంకేతాత్మకతను ఉపయోగించుకున్నాడు. దేవతలను, మాన్యులైన ఋషులను చెక్కేటప్పుడు దేహాంగాలను సమప్రమాణాల్లో అతి సహజంగా ఉంచి సామాన్యులను చూపించాల్సి వచ్చినప్పుడు కాళ్లను పొడవుగా సాగదీసి చూపాడు. అంతేగాక దేవతల దేహాలను ఆభరణాలతోనూ, జరీ అంచులు మాత్రమే కనిపించే అతి పలచని వస్త్రాలతోనూ చూపి మిగతా మానవ శిల్పాల్లో వివిధ రకాల డిజైన్లు గల వస్త్రాలు ధరించినట్లు చూపాడు. అలాగే రాజకుమార్తె లేదా ప్రధాన నర్తకిని చూపాలనుకున్నప్పుడు చుట్టూ ఉన్న సేవకులను లేదా వాద్యకారులను సూక్ష్మ రూపంలో చూపాడు. ఈ విధంగా శిల్పి సందర్భానుసారంగా అవసరమైనప్పుడు మాత్రమే సంకేతాత్మకతను వాడుకున్నాడు. అలాగే అలంకరణ విషయంలో కూడా రూపశిల్పానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అలంకరణ శిల్పాన్ని తగ్గించాడు. అలాగే రూపశిల్పంలో అంగ విన్యాసానికి ఇచ్చినంత ప్రాధాన్యత అలంకరణకివ్వలేదు. ప్రతి రూపశిల్పం చైతన్యం మూర్తీభవించినట్లుండాలనే ధ్యాసతో ఏదో ఒక కదలికతో విన్యాసంతో చూపడానికి శిల్పి ప్రయత్నించాడు. అందుకే ఫోటో దిగటానికి సిద్ధంగా నిలబడిన మనిషిలా కాక ఏదో ఒక పనిలోనో, నృత్య విన్యాసంలోనో, ఆటలోనో, పాటలోనో నిమగ్నమై ఉన్నప్పుడు తీసిన ఛాయాచిత్రంలాగా ప్రతి మూర్తి ఇక్కడ శిల్పంలో ఏదో ఒక విన్యాసంలో చైతన్యవంతంగా కనిపిస్తుంది. రామప్ప గుడి అనగానే ఎవరికైనా ముందు స్ఫురించేది నీటిపై తేలియాడే ఇటుకలు. ఆలయ గర్భగుడి భారాన్ని తగ్గించడానికి విమాన నిర్మాణంలో వాడిన ఇటుకలను చాలా తేలిగ్గా ఉండేలానూ, గుల్లగానూ తయారు చేశారు. ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన ఈ ఇటుకలు తేలిగ్గా ఉండి నీటిలో వేస్తే తేలియాడుతుండటంతో వచ్చిన యాత్రికులు ప్రయోగం చేసి చూడటం వల్ల దేవాలయానికి ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా ప్రాంగణంలోని ఉప ఆలయాలు నామమాత్ర అవశిష్టమయ్యాయి. ఇటీవల కాలంలో వీటిని మళ్లీ పునరుద్ధరించారు. ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోదగ్గవి యక్షిణి విగ్రహాలు. 12 నల్లరాతి యక్షిణి విగ్రహాలు ఆలయం పైకప్పును, మంటప స్తంభాలను కలుపుతూ ఆలయ భారాన్ని మోస్తున్నట్లుగా మలిచారు. ఆ విగ్రహాల అంగ విన్యాసం, యవ్వన శోభ, అందాన్ని మించిన చందం అద్భుతంగా ఉండి చూపరుల దృష్టిని మరల్చనీయవు. కాకతీయ శిల్పం అనగానే ముఖ్యంగా నాగిని శిల్పం, నంది విగ్రహం గుర్తొస్తాయి. యవనోత్సాహంతో అతిశయంగా అందాన్ని ఆరపోసిన నాగిని నగ్న శరీరంపై సర్పాలు వేళ్లాడుతున్నట్లు చెక్కడం, ఆమె అంగ విన్యాసం అద్భుతంగా కనిపిస్తుంది. పూర్తిగా సాచి పైకెత్తిన చేతుల్లో ఒక సర్పం తన పడగ విప్పి ఎడమవైపు తిరిగి ఆమె కుడి భుజం వైపుగా చూస్తుండగా మెడ నుండి శరీరాన్ని అంటిపెట్టుకుని మరో సర్పం వేలాడుతున్నది. యవ్వనం ఎంత అందమైనదిగానో, మధురమైనదిగానో ఉంటుందో దాన్ని పొంచి ఉండే ప్రమాదం పట్ల అంత జాగరూకత అవసరం అనే సందేశాన్నిస్తుంది శిల్పం. ధనుస్సును ధరించిన ఒక వీర వనిత వేటకు వెళ్తున్నట్లున్న శిల్పంలో ఆమె కాలులో విరిగిన ముళ్ళును తీస్తూ సేవకుడు సూక్ష్మ రూపంలో కనిపిస్తాడు. నృత్యం, సంగీతం, వాద్య సంగీతం వంటి లలిత కళ్లను ప్రదర్శిస్తున్న లలితాంగులతో పాటు వివిధ పనిపాటల్లో నిమగ్నులైన పడదుల ప్రతిమలను ఈ ఆలయ గోడలపై చూడొచ్చు. చేపలు పట్టడానికి వలతో బయలుదేరిన జాలరి మహిళ, పొలం నుండి తిరిగి వస్తున్న కాపు వనిత, వేట ముగించుకుని అలసట తీరుతున్న ధీర, ద్వారపాలికలు, ఇలా నాటి సాంస్కృతిక రంగంలోనే కాక ఆర్థిక జీవనంలో స్త్రీలు నిర్వహించిన పాత్రను వ్యక్తం చేసే శిల్పాలు సామాన్యులకు అతి సన్నిహితంగా ఉంటాయి. ప్రధాన ఆలయ

0: దిగువ భాగపు దూలంపై వివిధ వృత్తుల్లో ఉన్న పురుషులను చూడొచ్చు. వెదురును చేతబూనిన మేదరి, నాగలి పట్టిన కాపు, నీటి బొంగను పట్టుకున్న నీరుకట్టి, అడపం, ఇలా ఎన్నో వృత్తులను ప్రతిబింబించే శిల్పాలున్నాయి. అయితే ఇక్కడ స్త్రీల ముఖంలో లాలిత్యం కంటే కాఠిన్యం, దృఢ నిశ్చయం, నిర్భీతి స్పష్టంగా కనిపిస్తాయి. అదే గణపురం ఆలయంలోని స్త్రీల ముఖ వర్చస్సులో లాలిత్యం, సౌకుమార్యం, సాత్వికత కనిపిస్తాయి. బహుశా రామప్ప కావాలనే స్త్రీల అందమైన అంగవిన్యాసంతో పాటు కాఠిన్యత, దృఢ దీక్షాపరత్వం, వీరత్వం ప్రస్ఫుటమయ్యేటట్లు ముఖభావాలను తీర్చిదిద్దినట్లున్నది. ఈ ఆలయంలో చక్కని అలంకరణతో కూడిన నంది విగ్రహం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆలయ తూర్పు ద్వారానికి ఎదురుగా నంది మంటపం పునరుద్ధరించబడింది. నల్లశానపు రాతితో మలచిన ఈ నంది విగ్రహం నిర్మాణంలో శిల్పి కనపరిచిన నైపుణ్యం అద్వితీయం. అద్దంలాంటి నున్నటి మెరుపుతో పాటు మరో అద్భుతం ఇందులో ఉంది. మనం ఎటు వెళ్ళి కూర్చున్నా మనవైపే చూస్తున్నట్లుంటుంది. అంతేకాకుండా భక్తి పారవశ్యంతో గుడిలోని జయగంటల శబ్దాన్నో మంత్రోచ్చారణనో శ్రద్ధగా ఆలకిస్తూ లేవటానికి ఉద్యుక్తమైనట్లు కనిపిస్తుంది. భక్తి పారవశ్యంలో భావావేశంతో ఉబ్బిన నరాలను సైతం దాని ముట్టిపై, శరీరంపై చూడొచ్చు. ఈ విధంగా నల్లరాతిలో భావావేశాన్ని ప్రదర్శించటం కాకతీయ శిల్పి నైపుణ్యానికి పరాకాష్ట. ఇక్కడ నేత పనివారు సాలిగూడు లాంటి అతి పలచని వస్త్రాలను నేస్తున్నారని, ప్రపంచ మార్కెట్లో వాటికి ఎంతో గిరాకీ ఉందని మార్కోపోలో వ్రాస్తే, మేం మాత్రం తక్కువ తిన్నామా అని శిల్పులు శరీరంపై అతి పలచని వస్త్రం ఉండి ఉండనట్లు స్ఫురింపజేస్తూ ఒంపు సొంపులకు రూపకల్పన చేసి అరుదైన నైపుణ్యంతో అందాల శిల్పాన్ని ఆవిష్కరించి చూపర్ల హృదయాలను దోచుకున్నారు. ఇంకా నాటి ఆటపాటలను వ్యక్తం చేసే శిల్పాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా దక్షిణపు ద్వారానికి ఎడమవైపుగాను పశ్చిమ గోడ మీద ఉన్న కుస్తీ పోటీ నిర్వహణకు సంబంధించిన 5 శిలాఫలకాలు, ఛాయాచిత్రాల ప్రదర్శనల ఆటలోని వివిధ పట్లు, ఆఖరణ రెఫరీ కుడిచేయి ఎత్తి గెలుపును ప్రకటించటం మొదలైన దృశ్యాలను జీవం ఉట్టిపడేలా ఆవిష్కరించాయి. నాటి ఆభరణాల తయారీలో కంసాలులు చూపించిన సృజనాత్మకమైన నైపుణ్యం, దుస్తులపై డిజైన్లు, రకరకాల కేశాలంకరణ పద్ధతులు, ఎత్తుమడమ చెప్పులు, ఏకవారు పాదరక్షలు, ఇలా ఎన్నో అంశాలు ప్రజల అభిరుచులకు, వృత్తిపనివారుల నైపుణ్యానికి, సృజనాత్మకతకు అద్దం పడతాయి. మేధావులు రూపొందించిన నృత్య సంగీత, వాద్య సంగీత పద్ధతులతో పాటు దేశీ పద్ధతిలో జానపదుల చిందు, గొండ్లి, కోలాటం, కందుకం, రాసకం వంటి నృత్యాలను, పామర్లు రూపొందించుకున్న డప్పు, డోలు, బోరా, కొమ్ము వంటి వాద్య పరికరాలను సైతం ఇక్కడి శిల్పంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశాలుగా చూడొచ్చు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే కాకతీయుల నాటి సామాజిక సాంస్కృతిక జీవనానికి అద్దం పడుతుంది రామప్ప గుడి. ఆలయానికి సమీపంలో రామప్ప తటాకం ఉంది. కాకతీయుల నాటి జలశాస్త్ర పరిజ్ఞానానికి ఇది ఒక తార్కాణం. నేటికి వందలాది ఎకరాల భూముల దాహార్తిని తీరుస్తుంది తటాకం. జలాశయంలోని బోటింగ్ సౌకర్యం పర్యాటకులను అలరిస్తున్నది. సమీపంలో పొలాల్లో ఉన్న గొల్లక గుడిలో కాకతీయుల చిత్ర కళా నైపుణ్యాన్ని చూడొచ్చు. ఇది మొదట జైనుల నిర్మాణంగాను, తర్వాత గోళకి మఠంగాను మారినట్లు సూచనలున్నాయి. కాలక్రమంలో గోళకి పదం ప్రజల నాలుకలపై గొల్లక్కగా మారి ఉంటుంది. అయితే ప్రస్తుతం దాన్ని చేరే మార్గం సుగమంగా లేకపోవడం వల్ల ఆ చిత్రకళను దర్శించే అవకాశం లేదు. తటాకం ఒడ్డున అతిథి గృహానికి సమీపంలో మరొక దేవాలయం ఉంది. గర్భగుడిలో పానవట్టంపై శివలింగం లేదు. చక్కని వాస్తు ప్రమాణాలు గల ఈ ఆలయం ఒకవైపున ధ్వంసం చేయబడింది. కొంత పునరుద్ధరణ చేస్తే సమగ్ర రూపం తేవచ్చు. ఇది బహుశా నాటి రసౌషధశాల కావచ్చు. సప్తమాతృకుల సరసన కూర్చున్న గణపతితో కూడిన శిలాఫలకం విలువైనది. చక్కని శిల్ప సంపదతో కూడిన ఆలయాలు, పక్కనే విశాలమైన జలాశయం, చుట్టూ ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఈ ప్రదేశం దేశ విదేశీ పర్యాటకులను విశిష్టంగా ఆకట్టుకుంటున్నది. ఆలయాన్ని దర్శించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి వరంగల్ నుండి బస్ సౌకర్యం ఉంది. అక్కడ ఉండటానికి ప్రభుత్వం కాటేజీలను నిర్మించింది. ఓరుగల్లుకు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి పర్యాటక శాఖ వారు ప్యాకేజ్ టూర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే రామప్ప ఆలయంతో పాటు గణపవరం కోటగుళ్ళు, కాళేశ్వరం, పాకాల చెరువు, వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు.
1: రామప్ప దేవాలయ కళావైభవం. డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విన్నారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఉదయ తరంగిణిలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. సిరివెన్నెల ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కేవీ మహదేవన్.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఎం సుక్కమ్మ మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు.

0: వాలు తలవాలు దంచంగా తావుకెవ్వాలు
1: తలవాలు దంచంగా తావుకెవ్వాలు
0: తావుకు ధర్మరాజు తండ్రి మల్లయ్య
1: తావుకు ధర్మరాజు తండ్రి మల్లయ్య
0: తావుకు ధర్మరాజు తండ్రి మల్లయ్య
1: తావుకు ధర్మరాజు తండ్రి మల్లయ్య
0: మైల పొలు దీయంగా మాటకెవ్వాలు
1: మైల పొలు దీయంగా మాటకెవ్వాలు
0: మైల పొలు దీయంగా మాటకెవ్వాలు
1: మైల పొలు దీయంగా మాటకెవ్వాలు
0: మాటకు మన్

0: బరిసి సంధి బంధులు ఊడిసి జవాయి బరిసి
1: సంధి బంధులు ఊడిసి జవాయి బరిసి
0: కౌసలియా కోడల్లా ఏ పెరాలేపు
1: కౌసలియా కోడల్లా ఏ పెరాలేపు
0: కౌసలియా కోడల్లా.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మల్లెలు మల్లెలు మంచి సావంతుల శలి, మల్లెలు మల్లెలు మంచి సావంతుల శలి,
3: మల్లెలు మల్లెలు మంచి సావంతుల శలి, మల్లెలు మల్లెలు మంచి సావంతుల శలి,
2: మల్లెలు మల్లెలు మంచి సావంతులు. కొల్లగామనిపై సల్లర సల్లర రమ్మనరే నలుగుకు, నాతిరో గోపాలకృష్ణుని రమ్మనరే నలుగుకు, లాదరుకిని సరసకిప్పుడు.
3: మల్లెలు మల్లెలు మంచి సావంతులు, కొల్లగామనిపై సల్లర సల్లర రమ్మనరే నలుగు
2: మస్తరు పన్నీరు అమరిన గంధామ శలి, అస్తరు

0: సెలి
1: కుంకుమ కస్తూరి కుదురిన గంధం కొల్లగవన్పై సల్లర సల్లర రమ్మనరే నలుగుకు నాతిరో గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకు లాదరుకిని సరసకిప్పుడు
0: కుంకుమ కస్తూరి కుదిరిన గంధం కొల్లగవన్పై సల్లర సల్లర రమ్మనరే నలుగుకు నాతిరో గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకు లాదరుకిని సరసకిప్పుడు
1: చీరలు రైకలు గడ్డన విడ నాడసెలి చీరలు రైకలు గడ్డన విడ నాడసెలి
0: చీరలు రవికలు గడ్డన విడ నాడసెలి చీరలు రవికలు గడ్డన విడ నాడసెలి
1: చీరలు రైకలు గడ్డన విడ నాడి కొల్లగవన్పై సల్లర సల్లర రమ్మనరే నలుగుకు నాతిరో గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకు లాదరుకిని సరసకిప్పుడు
0: చీరలు రైకలు గడ్డన విడ నాడి కొల్లగవన్పై సల్లర సల్లర రమ్మనరే నలుగుకు నాతిరో గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకు లాదరుకిని సరసకిప్పుడు
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: పర్యటకాల వల్ల వలలో పబ్బా సెట్టాట వలలో
0: పర్యటకాల వల్ల వలలో పబ్బా సెట్టాట
4: వలలో పర్యటకాల వల్ల వలలో పబ్బా సెట్టాట
0: వలలో పర్యటకాల వల్ల వలలో పబ్బా సెట్టాట
4: వలలో పబ్బతుల వారింటి

వలలో అకాల శివునికి వలలో అలాట గౌరు వలలో అకాల శివునికి వలలో అలాట గౌరు వలలో అకాల శివునికి వలలో అలాట గౌరు వలలో అకాల శివునికి వలలో అలాట గౌరు వలలో గౌరమ్మ శంకరుడు వలలో దూజామాడంగా వలలో గౌరమ్మ శంకరుడు వలలో దూజామాడంగా వలలో గౌరమ్మ శంకరుడు వలలో దూజామాడంగా వలలో గౌరమ్మ శంకరుడు వలలో దూజామాడంగా వలలో పల్లెత్తి గౌరమ్మ వలలో పక్కున్నానవే వలలో పల్లెత్తి గౌరమ్మ వలలో పక్కున్నానవే.

0: చూసిన వినవే వలలో వెల తీరో గౌరు నరుపురే కళ్ళు వెలలో చూసి నవ్వినవా వలలో
1: నరుపురే కళ్ళు చూసి నవ్వినవా
0: వలలో నరుపురే కళ్ళు వలలో చూసి నవ్వినవా వలలో
1: నరుపురే కళ్ళు చూసి నవ్వినవా
0: వలలో లేదు లేదు స్వామి వెలలో లేదయ్యా శివుడా వలలో
1: లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా
0: వలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా.

0: వలలోన శంఖజోలల్లు వలలో చూసి నవ్వినవా,
1: వలలోన శంఖజోలల్లు వలలో చూసి నవ్వినవా,
0: వలలోన శంఖజోలల్లు వలలో చూసి నవ్వినవా,
1: వలలోన శంఖజోలల్లు వలలో చూసి నవ్వినవా,
0: వలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: వలలో లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: వలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: వలలో లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: వలలో వలల్లో వీధి వలలో చూసి నవ్వినవా,
1: వలలో వలల్లో వీధి వలలో చూసి నవ్వినవా,
0: వలలో వలల్లో వీధి వలలో చూసి నవ్వినవా,
1: వలలో వలల్లో వీధి వలలో చూసి నవ్వినవా,
0: వలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: వలలో లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: వలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: వలలో లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: వలలో శంఖజింక పిల్ల వలలో చూసి నవ్వినవా.

0: సగజిని కాపిల్లవలలో చూసి నవ్వినవాలలో
1: సగజిని కాపిల్లవలలో చూసి నవ్వినవాలలో
0: లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
1: లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
0: లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
1: లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
0: చేతుల్ల సూలమ్ము వలలో చూసి నవ్వినవాలలో
1: చేతుల్ల సూలమ్ము వలలో చూసి నవ్వినవాలలో
0: చేతుల్ల సూలమ్ము వలలో చూసి నవ్వినవాలలో
1: చేతుల్ల సూలమ్ము వలలో చూసి నవ్వినవాలలో
0: లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
1: లేదు స్వామి వలలో లేదయ్యా శివుడావలలో
0: లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా.

0: చేతుల్లో నా జగ్గు వలలో చూసి నవ్వినవా,
1: అవలలో చేతుల్లో నా జగ్గు వలలో చూసి నవ్వినవా,
0: అవలలో చేతుల్లో నా జగ్గు వలలో చూసి నవ్వినవా,
1: అవలలో చేతుల్లో నా జగ్గు వలలో చూసి నవ్వినవా,
0: అవలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: అవలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: అవలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
1: అవలలో లేదు లేదు స్వామి వలలో లేదయ్యా శివుడా,
0: అవలలో ఏం చూసి నవ్వినవే వలలో వెలదీరో గౌరు,
1: వలలో
0: ఏం చూసిన వినవే వలలో వెలదీరో గౌరు,
1: వలలో చూసిన వినవే వలలో వెలదీరో గౌరు,
0: వలలో ఏం చూసిన వినవే వలలో వెలదీరో గౌరు,
1: వలలో చూసిన వినవే వలలో వెలదీరో గౌరు.

0: నకన్న సక్కన అవలలో లేరయ్యా శివుడా అవలలో
1: నకన్న సక్కన అవలలో లేరయ్యా శివుడా
0: అవలలో నికన్న సక్కన అవలలో తేనా గౌరమ్మ అవలలో
1: నికన్న సక్కన అవలలో తేనా గౌరమ్మ
0: అవలలో నికన్న సక్కన అవలలో తేనా గౌరమ్మ అవలలో
1: నికన్న సక్కన అవలలో తేనా గౌరమ్మ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు. చిత్రసీమ తెలుగు సినీతల కార్యక్రమం వింటారు. ముందుగా భరత్ అనే నేను. ఈ చిత్రం కోసం కైలాష్ కేర్, దివ్య కుమార్ పాడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అన్నయ్య ఈ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన వేటూరు గీతం, సంగీతం మణిశర్మ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు కోర్ట్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పడిన పాట, గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్.

ఫిదా ఈ చిత్రం కోసం హేమచంద్ర మాళవిక పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం శక్తికాంతి కార్తీక్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

0: వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పడిన వనమాలి గీతం, సంగీతం మిక్కీ చెమయ్యర్.

0: మీరు విన్న ఈ పాట కలేజ చిత్రం కోసం హేమచంద్ర, శ్వేత పడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణి శర్మ.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడువుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మహానటి ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పడిన రామజోగయ్య గీతం, సంగీతం మిక్కీ జయమేయర్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం గోపి సుందర్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మహర్షి చిత్రం కోసం శంకర్ మాదేవన్ పడిన శ్రీమణిగీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తాను కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీని విరివిగా వాడుకుని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబుమ్ వాడంటానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పరిహార చెక్కులను తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆర్థిక సహాయము వారి నష్టాన్ని భర్తీ చేయలేదని సంతాపం వ్యక్తం చేశారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 2026-27 సంవత్సరానికి విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 31వ తేదీలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తెలియజేసింది. సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులకు సకాలంలో సమాచారం అందించి నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయించాలని కోరింది. భూసారాన్ని మెరుగుపరచడం, చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి సూచించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీనివల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల పెరుగుతుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేటీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జేసీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం మరి లిజనర్స్ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాటలు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మీకు గనక 1990 నుంచి 1995, 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకు ఏవైనా ఫేవరెట్ పాటలు ఉంటే

0423240852కి వాట్సాప్ చేయండి. 0402324-0852కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా 20వ శతాబ్దం, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి గీతం, జేవి రాఘవల్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తొమ్మిది రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. ఎస్, మరి ఈ ఎవర్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మనం పాటలు వింటున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో. సో మరి నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. అలాగే లంగర్ హౌజ్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. సో మరి మా కోసం బావా బావు మరిది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఓ పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం రాజ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమా బావా బావు మరిది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ నుంచి నరసింహమూర్తి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట జెంటిల్మెన్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు నరసింహమూర్తి గారు. తప్పకుండా అండి. మరి నెక్స్ట్ మెసేజ్ కూడా చేశారు, మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు వాహిద్ రుమాని, జమీర్, ఫసీ, జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫుక్రాన్, జకీర్, ఫజీల్ మెసేజ్ చేశారనమాట. సో తప్పకుండా మీ అందరి కోసం ఒక పాట వినిపిస్తాను. అలాగే మా కోసం ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్గ్రీన్ హిట్ వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి, జనకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట జెంటిల్మెన్. మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్లో, అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వింటున్నాం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ, పార్వతి, మురళి, కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ఘరానా మొగుడు చిత్రం నుంచి బంగారు కోడి పెట్ట పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట, చిరంజీవి గారి పాట మా కోసం వినిపించండి అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తారలపల్లి నుంచి మెసేజ్ చేశారు. కానీ పేరు పెట్టడం మాత్రం, పేరు టైప్ చేయడం మర్చిపోయారు, బట్ తప్పకుండా అండి. మరి మీకోసం ఘరానా మొగుడు, మరి ఈ చిత్రం నుంచి బాలగారు చిత్రగారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చారు. ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్దుస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎనిమి అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కోరుతున్నటువంటి పాట ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట నిర్ణయం చిత్రం నుంచి హలో గురు ప్రేమ కోసమేరావు జీవితం అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే నందిపేట్ నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మా కోసం ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాట నాగార్జున గారి పాట అయితే మాకు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం, మరి ఈ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట.

0: సందేశం. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాగ్ పుస్తక పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ ఈ పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అంకుషాపూర్ నుంచి దోర్నల సుదర్శన్, అవేష విధుబాబు, రాగ్ విభాస్, విభు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం పప్పిలహరి సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల

సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారు కోరుతున్నటువంటి పాట గులాబీ చిత్రం నుంచి బీట్ ఇన్ మై హార్ట్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మెసేజ్ చేశారు మొహమ్మద్ జైనుద్దీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ని మా కోసం వినిపించండి అంటూ భువనగిరి జిల్లా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంతి మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం గులాబీ. మరి ఈ చిత్రం నుంచి మనో గారు, గాయత్రి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు పెద్దంబర్పేట నుంచి అంబాదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాల నుంచి ఆరవో సాంబా పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే జీ బ్లాక్ పల్లి నుంచి చిక్క చక్రపాణి చంద్ర మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ వెంకటేష్, స్వరూప, అశ్వేత్, మణిదీప, శంకరయ్య, సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ప్లేస్ రాయడం మర్చిపోయినట్టున్నారు. సో మరి వారందరి కోసం బప్పి లహరి గారు సంగీతం సమకూర్చినటువంటి బ్లాక్ బస్టర్ పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి పాట వినిపిస్తున్నాను. సో మరి స్టూడియోలో సమయం 10:55 కావస్తుంది. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. అలాగే చాలామంది మెసేజ్ చేశారు, అందరి పాటలు వినిపించలేకపోయాను. కాకపోతే వారందరి కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరి కోసం ఈ ఎవర్ గ్రీన్ పాట వినిపిస్తూ గుడ్ బై చెప్తున్నాను.

తీర్చిందని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారని నవీన్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 నూతన కార్మిక కోడ్లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 4 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు యజమానుల సంఘాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో సంప్రదింపులను సమావేశాలను నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలు 11వ తేదీ నుంచి 16, 2026 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీఎన్జయ్య భవన్లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని కార్మిక కమిషనర్ తెలిపారు. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గన్ని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని నిదర్శనంగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య కంపెనీల ద్వారా పశ్చిమ బెంగాల్లో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. రైల్వే స్టేషన్లో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఒక కీలకమైన అడుగు వేసింది. స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలతో సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలను ఈ తనిఖీల్లో పరిశీలిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews _HYDను ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3:00 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎప్పుడు దేశ విశ్వాసాన్ని బలపరి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 26 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సినీ గేయ రచయితలు, ఆ కలం పరిమళాలు, సాహితీ కుసుమాలు,

గుర్తుకొస్తునే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బహుముఖ మహోన్నత సాహితీ ప్రజ్ఞాశాలి గ్రంథాలయంలోని సాహిత్య పాండిత్య విజ్ఞాన తత్వాలను ఆకలింపు చేసుకున్న అక్షర కెరటం, కనిపించని పుస్తకాల సారాన్ని మస్తకంలోకి ఎక్కించి కవితా విప్లవాగ్నిని కురిపించిన అభ్యుదయ కవి, కళాశాల విద్య లేకుండా విలాసాలు మాని కులాసాగా గ్రంథాలయాల్లో ఇంట్లోనే ప్రపంచాన్ని చదివేసిన ప్రతిభా సంపన్నులు, ఎంత చెప్పినా తక్కువే ఆ కవి గురించి.

అభ్యుదయ ప్రస్థానం. కవి, రచయితగా, చరిత్ర సాహిత్య పరిశోధకులు, నృత్య కళాశాల బోధకులు, చదరంగం, ఇంద్రజాలం ఇలా పుస్తకాలు రాసిన ప్రతిభావంతులు, సినిమా కవి, కాలమిస్ట్ ఇలా అంతులేని జాబితా ఆయన సొంతం. రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్నిపూరు అల్లూరి సీతారామరాజు అని విప్లవ జ్వాలను రగిలించిన కలమే ఆకాశం దించాలా, నిలవంకా తుంచాలా అంటూ ప్రేమికుల రసతీరాలను రాశారు. వేదంలా ఘోషించే గోదావరి అంటూ సుభాషితాలు రాసిన కలమే సన్నికళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం, అంతిమ వాస్తవం ఒక్కటి అనే సందేశాన్ని పరిణయ గీతంలో చెప్పారు. ఇలా అన్ని రకాల

పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆ కవి ఎవరో కాదు, ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు వింటూ ఆయన జీవిత విశేషాలు వినే ప్రయత్నం చేద్దాం.

0: చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు సినీ గేయ రచయిత ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు. ఆయన గురించి చెప్పాలంటే అసలు సరిపోదు సమయం, ఎందుకంటే గొప్ప సాహితీ

వేత్త సాహితీమూర్తి. ఆరుద్ర గారి అసాధారణ ప్రతిభ గురించి, ఆయన చేసిన సాహిత్య సేవ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సముద్రం మనకు ఏమిస్తుంది అని అడిగితే సర్వసమున్నత విషయ విజ్ఞాన ఘని చెప్పే మాట అన్నింటికీ కేంద్రం అదే. అలాగే ఆరుద్ర గారు సమగ్రమైన సాహిత్య పరిశోధన చేసిన అపర మేధావి.

తండ్రి సాహిత్యాభిలాషి మహాకవి శ్రీశ్రీ గారు స్వయాన మేనమామ. అలా వారసత్వంగా ఆసక్తితో పాటు పట్టుదల వచ్చింది ఆరుద్ర గారికి. ఆయనది పసిఫిక్ మహాసముద్రమంత ఘనత, అందులో సినీ సాహిత్యము ఒక పేజీ మాత్రమే. అందుకే దాన్ని మనం వర్ణించడం, ఆయన సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకోవటం చాలా తక్కువ అవుతుంది. అందుకే మనం సినిమాల గురించి, సినీ సాహిత్యం గురించి, సినిమాల్లో ఏ సినిమాలు మరి ఏ విధంగా ఆయన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆనిమత్యాలుగా ఎలా నిలిచాయి, ఆనిమత్యాలు లాంటి పాటలు విని మరి మనం కూడా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ మాధుర్యాన్ని పొందుదాం.

13వ ఏట నుండే కవిత్వం రాయటం మొదలుపెట్టిన ఆరుద్ర గారు తర్వాత కాలంలో ప్రపంచాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన మహాకవిగా ఎదిగారు. ఇక సినిమా విషయానికి వస్తే 1949లో బీదల పాటలు అనే చిత్రంతో, ఆ చిత్రంలో ఓ చిలకరాజా నీ పెళ్ళెప్పుడు అనే పాటతో పాటల ప్రస్థానం మొదలైంది. అలా సినిమా పాటల్లో కూడా తనదైన మార్క్ను వేసుకున్నారు. 1969లో వచ్చిన ఆస్తులు అంతస్తులు సినిమా కోసం ఆయన రాసిన పాట నిజంగా ఒకటైపోదామా అంటూ తన పాట సినిమా అంతా ఒకటైపోయింది. అలా తన పాట ఒక పల్లకీలో పూల పల్లకీగా రాసినటువంటి ప్రతి పాట కూడా ఆనిమిత్యంగా అందరినీ మెప్పించింది. ఆనిమిత్యాలుగా నిలిచిపోయాయి, మెస్మరై చేశాయి.

0: న్యాయం చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు అలనాటి మేటి సినీ గేయరచయిత ఆరుద్ర గారి కల నుంచి జాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు మనం వినే ప్రయత్నం చేస్తున్నాము. ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31 జన్మించారు. ఆయన 1949 సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలం కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 24 ఏళ్లలోనే ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే చెప్పలేమన్నమాట. అంతలా

కవిత్వాలు రాశారు, తర్వాత విప్లవానికి సంబంధించినటువంటి నాటకాలు, ఇలా సమగ్ర అధ్యయనం చేశారు. పరిశోధన రంగంలో, సాహితీ లోకంలో ఎన్నో అధ్యయనాలు చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నో కథలు రాశారు, నాటకాలు రాశారు. సో ఈ 1949 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది, అందుకని సినీ రంగం వైపు కూడా ఆయన్ను పాటలు రాయమని అవకాశం ఇచ్చారన్నమాట. అంత అద్భుతంగా రాణించారు ఆ తక్కువ వయసులోనే. మరి అప్పటి ఆ చిన్న వయసులోనే అంతలా సాధించారు, అన్ని సాహిత్య రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే ఆ తర్వాత ఇంక ఎన్ని రాసి ఉండొచ్చు అని ఒకసారి ఊహించండి. నిజంగా ఆయన పెద్ద జాబితా అన్నమాట, అంతులేనటువంటి జాబితా. చదివితే ఒక్కొక్కటి ఒక రోజు కాదు, 2-3 రోజులు కాదు, 4 రోజులు ఒక సాహిత్యం గురించి చదవాల్సిన పరిస్థితి. సో అందుకని ఆయన సాహిత్య సేవ గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం, వర్ణించుకోవడం చాలా తక్కువ అవుతుంది. సో మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి. సో ఆ విధంగా చాలా పాపులర్ అయ్యారు, సినిమా రంగంలో కూడా అంత పాపులర్ అయ్యారన్నమాట. మంచి మంచి పాటలు రాశారు, అర్థం వచ్చేటువంటి భావాన్ని, మనసు కదిలించేవి, విప్లవాన్ని, చైతన్యం తీసుకొచ్చేటువంటి పాటలు రాశారు. ఆ కళ నుంచి వచ్చినటువంటి ప్రతి పాట అందరినీ మంత్రముగ్ధులు చేసిందన్నమాట. ముత్యాల ముగ్గు మూవీలో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్, అందులో ఆర్థర్ రాసినటువంటి పాటలు ఇంకా అజరామరం.

ఆధునిక కావ్యాల ద్వారా యువతను విపరీతంగా ప్రభావితం చేసిన అగ్రగణ్యులు ఆరుద్రగారు. యువరక్తంతో మొత్తం జీవిత సత్యం తెలిసిన సాహిత్య పిపాసి. కాబట్టి 24వ ఏటనే త్వమేవాహం అంటే నేనే నువ్వు, నువ్వే నేను అనే అద్భుత కావ్యాన్ని రాసి సాహితీపరులకు సవాలు విసిరారు.

హేతువాద భావాల ద్వారా జాతిని చైతన్యపరిచారు ఆరుద్రగారు. ఆరుద్రగారితో పోల్చదగిన బహుముఖ ప్రతిభావంతులు చాలా అరుదుగా ఉంటారు. సినిమా సాహిత్యంలో పాటల వరకే పరిమితమై మేము సైతమంటూ గర్వంతో ఊగిన వారెందరో, కానీ కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చెప్పుకున్న ధైర్యశాలి ఆరుద్రగారు. ఆయన కవితలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. రాజుల అకృత్యాలను, రాజులు చేసే అన్యాయాలను చూసి చెలించి హృదయం ఉప్పొంగి ఆయన విప్లవాగ్ని రగిలించారు, కావ్యాలు రాశారు. అంటే ఆ వయసులోనే ఇంత ప్రతిభను చూపారంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి, ప్రపంచాన్ని ఎలా మార్చాలి, తన కళని ఎలా ఉపయోగించాలి, నా వంతు ప్రయత్నం ఏంటి అని చెప్పేసి అక్షర తూటాలను పేల్చారు. అంత అద్భుతంగా రాశారు. త్వమేవాహం ఆ కావ్యం

చూసి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాస్ గారు, శ్రీశ్రీ గారైతే ఇక నేను పద్యాలు రాయకున్న పర్లేదు అని స్పందించారంట. అంటే అంత గొప్పగా, అంత మేధావులను కదిలించినటువంటి గొప్ప సాహితీ కెరటం ఆయన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆరుద్ర గారి జీవిత విశేషాలు, ఆయన రాసిన పాటలు విని మరి మురిసిపోతున్నాం. అంత్యప్రాసల ముద్రగా ఆరుద్రగా పేరుగాంచిన ఆయన చిత్రాలకు పాటలే కాదు, స్క్రీన్ ప్లే, మాటలు, కథను కూడా అందించారు. 150 చిత్రాలకు మాటలు రాశారు, కొన్ని సినిమాలకు కథలు అందించారు, 500 చిత్రాలకు పైగా దాదాపు 4000కు పైగా పాటలు రాశారు. దాదాపు పాటలన్నీ అపురూప పాటలే కావటం, ఆనిముత్యాలు లాంటి గీతాలు కావటం, అవన్నీ ప్రజాదరణ పొందడం, ఎప్పటికీ విసుగురానటువంటి ఆ మరపురాని గీతాలను మనకు అందించారు. అన్ని రకాల పాటలు రాశారు, అందరు హీరోలకు రాశారు, హాస్య పాటలు రాశారు, ప్రేమ పాటలు రాశారు, భక్తి పాటలు రాశారు, ఇలా అన్ని రకాల రసాల పాటలు రాసి చరిత్రలో గొప్ప కవిగా పేరుగాంచారు. 1978లో వచ్చిన ఏజెంట్ గోపి సినిమా కోసం ఈ హుషారైన పాట చూడండి.

గురజాడ, రాయప్రోలు, ఆరుద్ర వంటి, అంటే గురజాడ, రాయప్రోలు వారి తర్వాత కృష్ణశాస్త్రి, విశ్వనాథ, జాషువా, శ్రీశ్రీ, దాశరథి, మన ఆరుద్ర వంటి మహాకవులు జీవించిన కాలం తెలుగు సాహితీ చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఆరుద్ర గారి శత జయంతి కూడా పూర్తి చేసుకున్నారు. ఆ జయంతి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా నిర్వహించారు. ఎంతోమంది కవులు వచ్చారు. ఆరుద్ర గారి సాహిత్యాన్ని, ఆరుద్ర గారు చేసినటువంటి సాహిత్య కృషి, ఆయన పడినటువంటి శ్రమ, ఆ మనుషుల యొక్క తత్వాలను తర్వాత సమాజం మీద ప్రభావితం చేసేటువంటి రకరకాల అంశాలను మేళవిస్తూ ఎన్నో కవితలు, ఎన్నో రచనలు చేశారు, ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు. మరి అవన్నీ కూడా ప్రస్తావించి ఆయన చేసినటువంటి సేవను, త్యాగము, అవన్నిటి కూడా మరి అక్కడ కీర్తించారు, అభినందించారు. ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రచనలు చేయాలి. భావి తరాల వారికి ఈ రచనల యొక్క సారాన్ని మనం అందించాలి, అది మనం బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకున్నారన్నమాట. సో అంత అద్భుతంగా సాహిత్య సేవ చేశారు.

మరి అవన్నీ కూడా ప్రస్తావించి ఆయన చేసినటువంటి సేవను, త్యాగము అవన్నిటి కూడా మరి అక్కడ కీర్తించారు, అభినందించారు. ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రచనలు చేయాలి, భావి తరాల వారికి ఈ రచనల యొక్క సారాన్ని మనం అందించాలి, అది మనం బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకున్నారన్నమాట. సో అంత అద్భుతంగా సాహిత్య సేవ చేశారు, రచనలు చేశారు. మరి 1983లో వచ్చినటువంటి రాజ్ కుమార్ సినిమా ఒక పాట, భాష తన తెలుగు, తన మాతృభాష, తన అమ్మ భాష గురించి గొప్పగా రాశారు. ఈయన మరి ఒక తెలుగులోనే సాహిత్యం చేశారనుకుంటే పొరపాటే, బహుభాషల్లో కూడా కవితలు రాశారు, కావ్యాలు రాశారు, పుస్తకాలు రాశారు కూడా. సో అంత అద్భుతమైనటువంటి ఈయన తర్వాత, ఆరుద్ర తర్వాత ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క ప్రభావం మాత్రం అందరి కవుల మీద పడింది. అంతలా విపరీతంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప కవి, సినీకే రచయిత, మాటల రచయిత, ఇంకా పెద్ద ఉంది కదా జాబితా, మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఒకటి రెండు అని చెప్పలేము అన్నమాట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, అపరమేధావి అని చెప్పాలి.

తెలుగు సినిమాలకు అన్ని రకాల పాటలు రాసి తనదైన ముద్ర వేశారు. తన పాటల ద్వారా ఇతర కవులను ప్రభావితం చేశారు కూడా. కొన్ని సినిమాల్లో సింగిల్ కార్డుతో పాటలు రాశారు. ఆరుద్ర పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి, అలరించాయి, కొన్ని ఆలోచింపచేశాయి, కొన్ని చైతన్యపరిచాయి, విప్లవాగ్నిని రగిలించాయి, కొందరికి ప్రేరణగా నిలిచాయి, కొందరు స్ఫూర్తిగా నిలిచాయి అన్నమాట. అలా చాలా పాటలు ఆనిమిత్యాలే నిలిచాయి, మరపురాని గీతాలుగా చరిత్ర నిలిచి నిత్య నూతనంగా వీణుల విందును అందిస్తూనే ఉన్నాయి.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:05:53. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి,
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కల్పన సరోజ్. పేదరికం, సామాజిక వివక్ష మరియు బాల్య వివాహ బంధాలను రూపుమాపి వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సక్సెస్ఫుల్ మహిళ. ఒక దళిత కుటుంబంలో పుట్టి శక్తివంతమైన మహిళగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిని నింపినటువంటి కల్పన సరోజ్ గారి జీవిత విశేషాలు విందాం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

అల్లుడా మజాక సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ హుషార్ గీతం, గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం కోటి. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ గురించి మనం వింటున్నాం. ఆమె చేసినటువంటి పని తర్వాత ఆమె సాధించినటువంటి విజయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కల్పన సరోజ్ గారు కడు పేదరికంలో పుట్టారు. వారు కష్టపడే బాధలు, వారు ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కష్టాలన్నీ చూసి చెలించిపోయారు కాబట్టి, స్వతహగా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, తన కోట్ల సామ్రాజ్యంలో మరి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం ఇలాంటి వాళ్లకు ఉపాధి చూపాలనే ఒక మంచి సంకల్పంతో అందులో ఉన్న వాళ్లకు, అంటే కార్మికులను చేర్చుకోవడం కానీ లేకపోతే ఇంకా అందులో అధికారులుగా మెయింటైన్ చేసే వాళ్లను చేర్చుకోవడానికి ఇలాంటి వాళ్ళను తీసుకుని వారికి ఉపాధి చూపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారన్నమాట. అలా నింపినటువంటి మార్గదర్శకురాలు ఆమె. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవ చేస్తున్నారు ఆమె. మరి ఇంతకీ ఆమె దళితురాలుగా చాలా పేదరికంలో ఉన్న ఆమె మరి ఉన్న ఫలంగా కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? ఆమె మామూలు సాదా సీదా ఉమెన్ అనమాట. అలా చిన్న చిన్న గార్మెంట్ దుకాణాల్లో పనిచేస్తూ కూలి పనిచేస్తూ అలా ఉన్నటువంటి తను మరి ఇలా కోట్ల సామ్రాజ్యం ఎలా సాధించారు? అందుకే మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మన కార్యక్రమంలో అంత ఆమె మొత్తం జీవిత విశేషాలు, తర్వాత ఆమెకు అలా పురుగులిపినటువంటి అంశాలు ఏంటి, ఇదంతా కూడా మనము ఈ కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేయలేము. కారణం ఏంటంటే సమయభావం. కానీ మీరు సమయం దొరికితే ఖచ్చితంగా ఆమె గురించి చదవండి. ఎందుకంటే ఎంతోమందికి ఆమె మార్గదర్శకురాలుగా నిలిచారు. పేదల జీవితాలు వెలుగు నింపుతూ ఉన్నారు. మహిళ అంటే ఎలా ఉండాలి, మనం సాధించలేనిది ఏదీ లేదు అని ఎలా నిరూపించారో ఆమె సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్నటువంటి ఆ సారాన్ని మరి మనం తీసుకుంటే మనం కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా 10 మందికి ఇలా హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమంటారు, ఎస్ ఇంకా ఉంది ఆమె గురించి చెప్తా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి.

హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రపాడిన డ్యూయట్స్ విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి కల్పన సరోజ్ గారి స్టోరీ, తర్వాత ఆమె అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎదిగినటువంటి తీరుని, తర్వాత ఆమె పడినటువంటి శ్రమ, అంచెలంచెలుగా ఆమె ఎదిగినటువంటి తీరును మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. 1961 మహారాష్ట్రలో జన్మించిన సరోజ్ గారు 12 ఏళ్ళకే వివాహం చేసుకున్నారు, అంటే మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. ఎన్నో సవాళ్ళను అధిగమించి, అంటే దాని వెనకాల ఇంకా చాలా శ్రమ ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది. అందుకే మనం

షార్ట్కట్గా మనము ఆ రేడియోలో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ, ఆమె పడినటువంటి శ్రమ, ఆ తర్వాత ఎదిగినటువంటి తీరు, ఆమె ఇలా శక్తివంతమైన మహిళగా ఎదగడానికి దారితీసిన పరిస్థితులు, పడినటువంటి ఆ స్ట్రగుల్ ఏంటి అనేది మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆమె గురించి మరింత విశేషం, మరిన్ని విషయాలు, తర్వాత ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలంటే ఆమె గురించి చదవండి, మీకే అర్థమవుతుంది ఆ మహిళ చేసినటువంటి సాహసం ఏంటిదో. సో అలా మహారాష్ట్రలో జన్మించారు, 16 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆ వయసులోనే మరి ముంబైకి వచ్చి కుటుంబ పోషణకు, మరి అంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి చిన్న చిన్న దుకాణాల్లో, గార్మెంట్ షాపుల్లో పనిచేస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. అలా తర్వాత ప్రభుత్వ సహాయంతో, అంటే ప్రభుత్వం ఇచ్చే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అలా కష్టాల్లో నష్టాల్లో మునిగిపోయిన, అంటే అదే సమయంలో అలా ఒక ఉద్యోగిగా మారి తర్వాత వస్తున్నటువంటి క్రమంలో కమానీ ట్యూబ్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట, అది బాగా నడిచేది, అది నష్టాల్లోకి వెళ్ళింది. అలా నష్టాల్లోకి వెళ్ళినటువంటి కంపెనీ మరి వేలంపాటకు వచ్చిందా లేదంటే ఇంకా చదవండి, వేలంపాటకి అవకాశం వచ్చింది తనకి. వస్తే మరి అలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీ ఎవరైనా తీసుకుంటారా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎంత సాహసం చేయాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఎలా మనం వినియోగదారులను ఆకర్షించాలి, ఇలా చాలా పెద్ద తతంగం ఉంటుంది వెనకాల. సో అలా నష్టాల్లో ఊరుకుపోయినటువంటి ఈ కంపెనీని తీసుకొని, ఒక సాహసం చేసి ఆ కంపెనీని తీసుకొని లాభాల్లోకి తీసుకువచ్చి అలా వార్తల్లో నిలిచి ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా మారి పెట్టుబడులు పెట్టేటువంటి స్థాయికి ఎదిగిపోయారన్నమాట. 2001లో ఆ కంపెనీని తీసుకున్నారు, తీసుకుని లాభాల్లోకి తీసుకొచ్చి అందరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, ప్రపంచవ్యాప్తంగా ఆమె వార్తల్లో నిలిచారు. సో ఒక మహిళ, ఒక మనిషి కానీ ఒక మహిళ కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించినటువంటి ది శాలి మన కల్పన సరోజ్ గారు.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:30 అవుతుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000,000 రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశ

0: ఉపస్థితంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పిఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ. ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై. హమే ఛోటా నహీ సోచనా హై, హమే లక్ష్య ఊంచే రఖనే హై, ఉన్నే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని

0: మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలు అటువంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్పు ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 16 సెకండ్లు.
2: The view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:17 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తీసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడిది 23240852, ఇంకో నెంబర్ 040 23240853, మరొక నెంబర్ 040 29555923. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మరి ఫోన్ నెంబర్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను, 040-23-24-08-52, మరొక నెంబర్ 040-23-24-08-53, అనదర్ నెంబర్ 040-29-55-09-23. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరన్ కార్యక్రమంలో మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ విను.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొదటి, రెండవ సంవత్సరం జనరల్ ఒకేషనల్ కోర్సులకు కలిపి 398,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో 267,331 మంది విద్యార్థులు హాజరుకాగా 184,042 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 131,128 మంది విద్యార్థులు హాజరుకాగా 64,639 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్

0: హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్దికి ఊతమివ్వడం, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేశారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ ఉదయం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత పరేడ్లో పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్యనిష్ట, నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్దికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్కు రాష్ట ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాడుమ్ టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.
1: మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా
0: ఉన్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
2: చెట్లు నాటడము, చెట్లు పెంచడము, ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
0: నేరస్తులకు, సంఘ విద్రోహ శక్తులకు భయమనేది ఉండాలని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లాలో పోలీస్ అధికారులతో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ,
3: నేరస్తులకు, సంఘ వ్యతిరేక శక్తులకు భయం అనేది ఉండాలి. పోలీస్ స్టేషన్ వచ్చిన వారు మీ అందరినీ గౌరవంగా, పెటిషనర్స్ ని గౌరవంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ బాధల్ని తీర్చి, ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారో వారి పట్ల కఠినంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం, ఈ రోజు ప్రత్యక్షంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా డిపిటి డిఎంహెచ్ఓ

0: శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా వల్ల ఏంటంటే కొన్ని రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము మెడిటేషన్ ఏదైతే అందులో పార్ట్ ఆఫ్ ద యోగా ఉందో ఆ మెడిటేషన్ వల్ల కూడా మనకు లంగ్స్ గానీ కార్డియాక్ యాక్టివిటీ గానీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ యోగా ట్రైనర్స్ ద్వారా ఎక్సర్సైజెస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా పనిచేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టర్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా సౌమ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరమని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లోకోజీ సతీష్ ఆకాశవాణితో చెప్పారు.
2: రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచంలోనే ముందుండడం చాలా గొప్ప విషయం. అలాగే చంద్రయాన్ 3 విజయం, G20 సదస్సు నిర్వహణతో మన దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పవచ్చును. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత, ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందనే విషయం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చును.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసి ధారా ఇందు భారతి ఆకాశవాణితో చెప్పారు.
3: ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మరియు అభివృద్ధి, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రత వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరణ చేసినటువంటి భారతదేశాన్ని భారత్ స్టార్టప్ సంస్కృతి ఎదుగుదలకు తోడ్పడుతూ జాతీయ పునర్జీవనానికి కొత్త యుగాన్ని సూచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లాలోని 39 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు 39 ఇన్స్పెక్టర్ల పోస్టులకు, 1226 మంది 39 ఆయాల పోస్టులకు 282 మంది దరఖాస్తులు సమర్పించినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: రైతులు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్ పామ్ లాంటి పంటలు ప్రతి గ్రామంలో 50 ఎకరాలు కనుక సాగు చేసినట్టయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయి. రైతులకి మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం ప్రతి గ్రామంలో 50 ఎకరాల్లో పంట మార్పిడి ద్వారా

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇది షో టైం టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా హాయిగా అలా శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040 STD కోడ్ జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్.

ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈరోజు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తుంది? ప్రశ్న మరొకసారి, డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తోంది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి.

సిక్స్టీన్స్ మూవీ నుంచి కుమార్ షాను పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఘంటాడి కృష్ణ. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, డెజర్ట్ సైక్లోన్ 2 భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది షోలో పార్టిసిపేట్ చేస్తూ ఆన్సర్ చేశారు. మరి ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ముందుగా, ఎందుకు అంటే ఇంతమంది శ్రోతలు ఒకేసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు గంగు మహేందర్ ఇల్లంతకుంట మండలం నుంచి సరైన ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మరొకరు, వీరు సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, నిజాంపేట్ గణేష్ వేదవతి, దివాకర్ ఉమ్మడి నుండి, మీరు ఏమాత్రం వేరే మెసేజ్ చేయకండి, ఆన్సర్ ముందుగా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేరు మీ ఊరు పేరు టైప్ చేస్తే మాకు కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళకి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు పెడ నుంచి అప్పలరాజు, వీరు రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం షోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేష్ సరోజిని మాయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎంప్రహరి యశోద జానకి రాజు, ఇంకా అలాగే హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి కూడా, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఉమ్మెడ మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ బౌరంపేట సంతోష్ కుమార్ సుప్రియ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత భోగ మార్కండే అనిత, చోడవరపు నాగేశ్వర గీతానగర్ హైదరాబాద్ నుండి, నార్కట్పల్లి నుండి నెమ్మా గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, తర్వాత బింగ్వార్ రవి భీమ్గల్ నుండి ఆన్సర్ ఇచ్చారు, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి వెంక

వెంకట శివప్రసాద్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి, వెంకటేష్ నందిపేట నుండి, వీరు భాను మియాపూర్ నుండి, అనిత ఫ్రమ్ గజ్వెల్ నుండి, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరందరూ కూడా ఇన్ టైంలో సరైన సమాధానం ఇచ్చారు. మరి సరైన సమాధానం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అన్నమాట. సో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324085, ఇంకో నెంబర్ 0402324085, 0402955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం భారతి 102.8 మెగాహెడ్స్. మన విట్టిన కార్యక్రమం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మళ్ళీ మళ్ళీ చేసిన వాళ్ళే చేయకపోతే కొంచెం బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్. ప్రశ్న వచ్చేస్తుంది, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? ప్రశ్న పెద్దగా ఉందని అనుకుంటున్నారు కదా, మళ్ళీ చదువుతా. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా మీ పేరు, మీ ఊరు పేరు ఇలా టైప్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది.

మీరు విన్న ఆ పాట సెవెన్ బై జీ బృందావన కాలిని సినిమా నుంచి కార్తీక్ పాడింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. సో ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నాను. వీరు ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ సునీత. పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపకని చెప్పినా కూడా మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే మరి ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. హంపాపురం విలేజే చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి కూడా రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ. అలాగే వీరు చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, ఆన్సర్ పంపుతున్నారు. కేరళ అని అన్నారు, ఇది కాదు, రాంగ్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ సరైన ఆన్సర్ ఇచ్చారు. వీరు చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తరువాత ఇంకా వీరు చూద్దాం. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుండి. వీరు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి. పంతాడి శ్రీనివాసరావు మోరుపల్లం నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారు, కానీ ఇంతకుముందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రైట్

ఆన్సర్ ఇచ్చారు. వారి పేర్లు చదివినట్లుగా మీరు భావించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా సరి అయిన ఆన్సర్ ఇచ్చారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి కూడా మరి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మరోసారి ట్రై చేయండి. ఫ్రమ్ దుర్గాదేవి గుడ్ల నర్వా నుండి వారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. వీరు భాను మియాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్. వీరు న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య కూడా రైట్ ఆన్సర్. అనిత గజ్వేల్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz సరైన ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ప్రశ్న మరొకసారి. అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ఆ మేజర్ పేరు ఏంటో మీకు తెలిస్తే వెంటనే 04023240825 నెంబర్కు వాట్సప్ చేయండి.

ఒట్టేజి చెబుతున్న సినిమా కోసం గోపాల్ శ్రీనిధి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఇందాక పంపిన వాళ్ళు మళ్ళీ పంపుతున్నారు. సరే, మరి మీ ఆనందం కోసం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, గంగు మహేందర్ ఇల్లంతకుంట మండలం నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, తర్వాత జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, వీరు మిస్ సరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, నాగనాథ్ గుప్త నిజామాబాద్ జిల్లా నుండి, ఫీర్జాదిగూడ శ్రీనివాస్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, చిలుక నారాయణ అనుసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుండి, రవీంద్ర కరీంనగర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి, మొహమ్మద్ జైదీన్ ఉమ్మడి నుండి, ఆర్ము నుంచి ప్రేమనాథ్ కళావతి, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, అప్పలరాజు పెడన, అంకుషాపురం నుంచి దూర్నాల సుదర్శన్, ఆర్మూర్ నుంచి మేడిగ రాధ, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రమాదేవి, వీరు అనిత ఫ్రమ్ గజ్వెల్ నుండి, భాను మియాపూర్ నుంచి. వీరంతా ఇన్ టైంలో సరైన ఆన్సర్ చేశారు. సరైన ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ప్రభాత్ మిశ్రా, మన మేజర్ ప్రభాత్ మిశ్రా గారు 2 పురస్కారాలు అందుకున్నారు. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, షారుఖ్ కొత్తగా నియమించిన డైరెక్టర్ ఎవరు? షారుఖ్ కొత్తగా నియమించిన డైరెక్టర్, షార్ అంటే తెలుసు కదా, శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం అన్నమాట. షారుఖ్ కొత్తగా నియమితులైన డైరెక్టర్ పేరు కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతల ఫోన్ చేసిన నెంబర్లు 0402-243-5853, 0402-243-5853, 0402-295-5593 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.

తర్వాత భాను మియాపూర్ నుండి ఎండి గోలం సర్వర్ చింత వీరు ఏంటో ఏవేవో టైప్ చేస్తున్నారు, సరిగ్గా టైప్ చేయండి. తర్వాత వీరు పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు, చూస్తున్నాను ఇంకా ఎవరెవరు ఉన్నారనేది. సో ఇందాక పంపిన వాళ్ళే వీరు. మరొక కొత్త శ్రోత కీరావు ఖైరతాబాద్ నుండి సరైన ఆన్సర్ ఇచ్చారు, సో వీరు మాత్రమే సరైన సమాధానం చేశారు. వీరితో పాటు ఇంతకుముందు శ్రోతలు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా సరైన సమాధానం పంపారు, వారందరూ కూడా కంగ్రాచులేషన్ చెబుతుంది. అలాగే అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సరైన సమాధానం ముత్తు చలియన్, ఇది సరైన సమాధానం అన్నమాట. ఈ పాటతో ఈరోజు ఇలా మరి శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపి షోకి మరింత బ్యూటీనిచ్చారు. వారందరికీ స్పెషల్ థ్యాంక్స్.

లాటరీ సినిమా నుంచి దీపు పాడిన పాట అది. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు ఇంతకుముందు పంపిన శ్రోతలే మళ్ళీ మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే, వెంకటేష్ నందిపేట నుంచి సరైన సమాధానం పంపారు. ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కీర్తి రాజ్ కుమార్, తర్వాత ప్రేమ్ సాయి వరుణ్ ఆడామ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, గంగు మహేందర్ ఇల్లంతకుండ నుండి, వీరు ఫీర్జాతిగూడ శ్రీనివాస్, ఉప్పల్ శ్రీకాంత్, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, ఇంద్రనగర్ శ్రీనివాస్, పద్మావతి, కనాజిగూడ వీరిది, వీరు సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుండి, హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణం, ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి, తర్వాత నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ఎం శ్రీశైలం గుడ్ల నర్వ జిల్లా నాగర్కర్నూల్ నుండి గోలం సర్వర్ వీరు

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్ డే న్యూస్.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 48 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పిస్తున్న హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తీర్చుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోత సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేసిన నెంబర్లు 0402324085 0402324085 0402955093. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రత్యేకంగా రక్తదాతల గురించి తెలుసుకోబోతు ఉన్నాం. ఎందుకు రక్తదాతల గురించి తెలుసుకోబోతున్నాం అంటే, రక్తదానం అనేది చాలా ప్రధానమైనది, ప్రాణాలను రక్షించేటువంటిది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రక్తదానం చేయాలి అంటే రక్తదాతలు కావాలి. రక్తదాతలు కావాలి అంటే ఎలాంటి రక్తదాతలు మరి రక్తదానం చేయడానికి అర్హులు, లేదా ఎవరు మరి రక్తదానం చేయొచ్చు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. అంటే

0: ఏ పరిస్థితుల్లో చేయొచ్చు, ఎలాంటి మరి రక్తదానం లేదా రక్తాన్ని మరి దానంగా తీసుకోవచ్చు, ఇలాంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఈ నెల మరి 19వ తేదీ నాడు మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్షమించాలి, ఈ నెల 14వ తేదీ నాడు మనము ఈ రక్తదాతల దినోత్సవంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈరోజు రక్తదానము, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి అంశంగా మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ అంశమే మనతోటి చర్చించి అసలు ఈ రక్తదానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో మాతో పంచుకోబోతున్నారు డాక్టర్ నందకిషోర్ పసుపల. వీరు మరి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు. అలాగే మరి ఈ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో భాగంగా రక్తదానాన్ని గురించినటువంటి అంశాలు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మరి హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ నందకిషోర్ పసుపల గారితో మనం మాట్లాడదాం. మీరు కూడా రండి, మీ సందేహాలు లేదా మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే డాక్టర్ గారితో మాట్లాడి వాటికి కూడా సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0402324052, అలాగే ఇంకొకటి 2324853, ఇంకొకటి 0400తో పాటుగా 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నందకిషోర్ పసుపల గారితో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ఇప్పుడు మనం రక్తదానాన్ని గురించి, రక్తదాతల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అసలు రక్తదానం అంటే ఏమిటి? అసలు ఏ వ్యక్తులు రక్తదానం చేయొచ్చు?
1: మొదటిగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు. శ్రేయ శ్రోతలకు కూడా నమస్కారాలు. రక్తదానం అనగా మన శరీరంలో ఉండే రక్తంలో కొంత భాగాన్ని మాత్రమే మనం దానంగా ఇచ్చి అవసరమైన పేషెంట్స్కి ఆ టైంలో అవసరమైనప్పుడు రక్తాన్ని మళ్ళీ ట్రాన్స్ఫ్యూజ్ చేయడం. ఇదంతా రక్తదానము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, వీటిల్లో ఉండే భాగాలన్నమాట. సో మన శరీరంలో ఇంచుమించు 4 నుంచి 5 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుంచి మనము 350 నుంచి 450 మిల్లీలీటర్స్ ఆఫ్ రక్తము తీసుకుని మనము భద్రపరిచి దాన్ని భాగాలుగా విభజించి స్టోరేజ్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని బ్లడ్ డొనేషన్ అండ్ కాంపోనెంట్ ప్రిపరేషన్ అండ్ స్టోరేజ్ అంటాం. సో ఇవి మనం తయారు చేసినప్పుడు రక్తం ఎప్పుడైతే పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి మ్యాచ్ చేసి పరీక్షలు అవన్నీ చేసి రక్తాన్ని పేషెంట్కి ఇవ్వడం జరుగుతుందండి.
0: సార్, అంటే ఇప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఏంటి? అంటే మనకు అంటే రక్తదానానికి సంబంధం ఏంటి?
1: సో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఎన్నో రకాల ఆర్గాన్స్ కానీ రక్తం కానీ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అనేది చేయబడుతూ ఉంది. రకరకాల ఆధునిక పద్ధతులలో కానీ, ఆపరేషన్స్లో కానీ, సర్జరీస్, ట్రాన్స్ప్లాంట్స్, వీటిల్లో భాగంగా బ్లడ్ కానీ ఆర్గాన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇవి చేయడము అంత సింపుల్గా ఉండదు. సో వాటికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి కంపల్సరీగా. ఒకరి నుంచి ఇంకొకరికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేదా రోగాలు, లైక్ అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ ఇలాంటివి ఏమైనా వెళ్తున్నాయా, ఇవన్నీ చూడడానికి ఒక నిర్దిష్టమైన డిపార్ట్మెంట్ అవసరం ఉంది. సో ఆ డిపార్ట్మెంట్లోనే మేము ఒకరి నుంచి వెళ్తున్న భాగాలు, రక్తం కానివ్వండి, ఆర్గాన్స్ కానివ్వండి, ఇవన్నీ సరైన పద్ధతిలో వెళ్తున్నాయి.
0: గుండె, కిడ్నీలు, లంగ్స్ ఏవైనా కూడా,
1: ఏవైనా కానీ ఈ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మూలంగా వెళ్ళాలి. సో మా డిపార్ట్మెంట్లో రక్తం గురించి ఎక్కువ జరుగుతుంది. మోస్ట్ కామన్గా జరిగే ట్రాన్స్ఫర్ అనేది రక్తం అన్నమాట. దాన్ని మనము ట్రాన్స్ఫ్యూజన్ అనే అంటూ ఉంటాం. సో కాబట్టి ఇది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అయ్యిందనమాట. సో ఆర్గాన్స్ని పంపించినప్పుడు కొన్ని రకాల ఆర్గాన్స్ మీద ఉండే యాంటీజెన్స్, యాంటీబాడీ టెస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసి వాటి మ్యాచింగ్ కూడా మేము చేస్తాం.
0: ఓకే, అంటే రక్తానికి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి సంబంధం

0: ఇలా ఉంటుంది
1: అన్నమాట.
0: అంటే మనము ఒకటి ఏదైనా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళాలి అంటే, అంటే సరైనటువంటి విధానంలో ఉందా లేదా అనేటువంటిది మనం చూస్తుంటాం.
1: దీనితో పాటు రక్తంలో కొన్ని కొన్నిసార్లు మలినాలు ఉంటాయి, లేదంటే పెథలాజికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో నుంచి మొత్తం మనము ఆ రక్తాన్ని మొత్తం శుద్ధిపరిచే ప్రక్రియలు కూడా ఈ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. వాటిల్ని ప్లాస్మా ఎక్స్చేంజెస్ అని, ఫిల్టరేషన్ ప్రొసీజర్స్ అని అంటాము.
0: ఏఫెరిసిస్
1: అంటాం, ఏఫెరిసిస్ పద్ధతిలో చేస్తాం.
0: ఓకే సార్, శ్రోత లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడక మరలా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి.
2: నమస్తే సార్. సార్, బ్లడ్ ఎన్ని సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చండి?
1: మంచి ప్రశ్న అమ్మ. రక్తదానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, తర్వాత 60 సంవత్సరాల లోపు ఫస్ట్ టైం డొనేషన్ చేసేవాళ్ళు, మొదటిసారిగా చేసేవాళ్ళు కానీ, ఏఫెరిసిస్ పద్ధతిలో చేసేవాళ్ళు కానీ 60 సంవత్సరాల లోపు చేయాలి. రెగ్యులర్గా డొనేషన్ చేస్తుండే వాళ్ళు మాత్రం అక్కడ మీ రక్త సెంటర్ అంటే బ్లడ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ అని బ్లడ్ సెంటర్లో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మీరు 65 సంవత్సరాల వరకు డొనేషన్ చేయొచ్చండి. లేదు అంటే 18 నుంచి 60 అనేది నార్మల్గా రక్తదానం చేయాల్సిన వయసు. రిపీటెడ్ డోనర్స్ మాత్రం 60.
2: నేను క్యాన్సర్ పేషెంట్కి 2 సార్లు ఇచ్చిన సార్, సిప్సీలోని ఒకసారి ఉస్మానియాకి ఇచ్చినాను, ఒకసారి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా నారాయణగూడలో, అందులో ఇచ్చినాను 2 సార్లు. ఇప్పుడు నాకు 69 అయింది సార్. నాకు బీపీ షుగర్ ఏంటి ప్రాబ్లం లేదు, నాకు హెల్తీగా ఉన్నా. ఇప్పుడు ఎవరైనా బ్లడ్ కావాలి అంటే నేను ఇస్తా అనేసి అంటే, ఇంట్లో పిల్లలు చిన్న పిల్ల ఇంకా ఇయ్యనీకి నీకే సరిగ్గా హిమోగ్లోబిన్ ఉండలేదు, నువ్వు ఇయ్యొద్దు అనేసి నన్ను ఖండిస్తున్నారు సార్. వాళ్ళకి లేకుండా పోయి ఇయ్యొచ్చు, ఒక ప్రాణం బతుకుతుంది ఏమో అన్నట్టు నాకు ఆలోచన, ఇద్దామనేసి నేను అనుకుంటున్నా. నాకు లేకుంటే ఏముంది, వేరే వాళ్ళకి అన్నా వస్తుంది కదా, అట్లా నేను అనుకుంటున్నా.
1: మీరు ఆలోచన చేస్తుండేది మీరు యంగ్స్టర్స్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలండి. మీలో ఉండే ఉత్సాహాన్ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని యంగ్స్టర్స్ ముందుకొస్తే అందులో ఇంకా మంచి ఉత్తేజితమైన రక్తం అది అంతా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ వయసులో 65 సంవత్సరాల తర్వాత రక్తదానం చేయడానికి కుదరదండి. మన భారత రాజ్యాంగం ప్రకారంగా మనము 60 సంవత్సరాల తర్వాత తీసుకోలేము. కాబట్టి ఏం లేకుండా, అవునండి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా తీసుకోవడానికి ఉండదు.
2: అంటే నిమ్స్ హాస్పిటల్లో కూడా అడుగుతా ఉంటారు, సీరియస్ గా ఉన్నారు, రక్తదాతలు ఉంటే ముందుకు రండి అంటా ఉంటే, నాకేమో పోయి ఎప్పుడు ఇస్తామా అని అనిపిస్తుంటది నాకు. కానీ ఇంట్లో పిల్లలు నన్ను ఖండించి పెడుతున్నారు, పోవద్దు పోవద్దు అనేది, దానికి నేను ఇయ్యాలంటే ఎట్లా అనేసి నేను అడుగుతున్నాను.
0: అంటే అమ్మ, రక్తదానానికి గైడ్ లైన్స్ అంటే ఏ అయితే నిబంధనలు ఉన్నాయో, నిబంధనలు కూడా ఖచ్చితంగా 65 సంవత్సరాల వరకే, అది మంచి కండిషన్స్ ఉన్నప్పుడు అని డాక్టర్ గారు అంటున్నారు. మరి కాబట్టి 65 సంవత్సరాల పైన, మీకు 69 సంవత్సరాలు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు మరి తీసుకోరు కూడా, మీరు ఇస్తానన్నా కూడా, మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా.
2: మనం ఇచ్చింది డైరెక్ట్ తీసుకోరు కదా మేడం, పక్కకు పెట్టుకుంటారు, వాళ్ళకి సూట్ అయింది వాళ్ళు తీసుకుంటారు, అది ఓ పాజిటివ్ అసలు, అందుకే వాళ్ళు తీసి పక్కకు పెట్టుకుంటారు కదా.
0: మళ్ళీ
2: అవసరం ఉంటే వేరే వాళ్ళకి ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఎక్కిస్తారు కదా. అట్లా నేను
0: డాక్టర్ గారు మీరేమంటారు అంటే, ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే తన ఆరోగ్యంగా ఉన్నాను ఇవ్వాలి అనేటువంటిది, కాకపోతే 69 సంవత్సరాలు పిల్లలు కూడా ఇష్టపడట్లేదు ఇవ్వడాలి.
1: అదేనండి, అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా 60-65 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మరి బ్లడ్ సెంటర్ వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అంత రిస్క్ ఎవరు తీసుకోరు. మీరు రక్తదానం చేయాలనుకునే దానికంటే ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ ని మోటివేట్ చేయడం అనేది మంచి ఉద్దేశం ఇక్కడ. ఓకేనండి, నమస్తే.
0: హలో,
3: హలో అమ్మ, నమస్తే అమ్మ. శుభ మధ్యాహ్నం. బంగారు త్రిమూర్తుల గుప్త పెద్దాపుడు మాట్లాడుతాను తల్లి.
0: త్రిమూర్తుల గుప్త గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ నందకిషోర్ గారు.
1: నమస్తే,
3: ఇవ్వండి అమ్మ, ఒకసారి
0: లైన్ లో ఉన్నారు, వింటున్నారు మీ మాట, మాట్లాడండి.
3: డాక్టర్ గారు నమస్కారం సార్.
1: నమస్కారం సార్, చెప్పండి సార్.
3: నా పేరు బంగారు త్రిమూర్తుల గుప్త, పెద్దాపుడు మాట్లాడుతున్నారండి.
1: ఓకే అండి.
3: నాకు ఆంకిలైటిస్ స్పాండిలైటిస్ డిసీజ్ ఉందండి.
1: ఓకే,
3: అయినప్పటికి కూడా బ్లడ్

0: ప్రదర్శన చేయడం మంచిది అంటారా, పర్వాలేదు అంటారా, అసలు ఇవ్వకూడదు అంటారా?
1: యూజువల్లీ మీకు దానికి తాలూకు మీకు నొప్పి అనేది ఉందా అండి?
0: చాలా విపరీతంగా ఉండదండి, దానికి పేరుకెళ్ళు సై వాడుతూ ఉంటాను, మెడిసిన్స్ వాడుతాను సార్.
1: ఇప్పుడు రక్తదానం చేసేటప్పుడు మనము మేము రక్తదానంలోకి చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తామంటే, ఈ ప్రాసెస్ వల్ల రక్తానికి కానీ రక్తదాతకి కానీ పేషెంట్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అనేది చూస్తామండి. సో మీరు రక్తదానం చేసేటప్పుడు మీరు ఆల్రెడీ నొప్పితో ఉన్నారు. సో ఈ మీరు బాధపడుతూ ఉండి ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకుంటూ అంత రక్తదానం చేయాల్సిన సిచ్యువేషన్ కాదు. లేదు, మీరు యాంకలైజింగ్ స్పాండలైటిస్ అనేది కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఉండొచ్చు. సో అది నిర్ధారితమయ్యి మీ రక్తం టెస్ట్లలో ఉంటే అప్పుడు మీరు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా కొంతమందికి టెస్ట్లలో ఏం ప్రాబ్లం లేకుండా ఖాళీ ఒక్క నరం గుంజడం లాంటి సమస్య లాగా ఉంటుంది, అలాంటి వాళ్ళు రక్తదానం చేసే టైంలో మీరు సౌకర్యంగా ఉన్నారు, మందులు వేసుకోకుండా నొప్పి లేకుండా సౌకర్యంగా ఉన్నారు అంటే అప్పుడు రక్తదానం చేయొచ్చు. బట్ ఇలా బాధపడుతూ మందులు తీసుకుంటున్నప్పుడు రక్తదానం చేయకూడదండి.
2: అంటే ఇలాంటప్పుడు వయసు కూడా మనం చూస్తామేమో కదా సార్, హెల్త్ కండిషన్స్ తో పాటుగా వయసు కూడా నిర్ధారించడం జరుగుతుంది.
1: ప్రతి ఒక్క క్రైటీరియా ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తుంది. వయసు, రక్తం ఎంత పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు మేల్సా ఫీమేల్సా. ఎందుకు మేల్సా ఫీమేల్సా అని అడుగుతున్నా అంటే, నేను చెప్తున్నానంటే మీకు మేల్స్ అయితే 3 నెలలకోసారి డొనేషన్ చేయొచ్చు, ఫీమేల్స్ అయితే 4 నెలలకోసారి మాత్రమే చేయాలి. సో ఇప్పుడు వయసు నార్మల్గా ఉండి ఫీమేల్ 3 నెలల ముందు డొనేషన్ చేసింది, ఇప్పుడు ఆవిడ చెయ్యొచ్చా అంటే లేదు. ఎందుకంటే 4 నెలలు కూడా కంప్లీట్ అవ్వాలి, 4 మంత్స్ కంప్లీట్ అవ్వాలి ఫీమేల్స్ కి.
2: ఒకసారి డొనేషన్ చేసిన తర్వాత స్త్రీలకైతే 4 నెలలు
1: పూర్తి అవ్వాలి.
2: అంటే మేల్స్ కైతే, పురుషులకైతే 3 మంత్స్ కంప్లీట్ అయ్యాక
1: తీసుకుంటాము.
2: ఓకే, అంటే ఆ తీసుకునేటప్పుడు కూడా హెల్త్ కండిషన్స్ అండ్ ఏజ్ కూడా చూస్తారా సార్?
1: హెల్త్ కండిషన్స్, ఏజ్, వాళ్ళ హైట్, వెయిట్, వాటిలన్నిటిని బట్టి మేము వాళ్ళ నుంచి ఎంత రక్తం కలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనము డిసైడ్ చేస్తామన్నమాట. బరువు సపోజ్ 45 కేజీలు మించి ఉండాలి కంపల్సరీగా, 45 కేజీల నుంచి 55 కేజీల వరకు ఉంటే 350 ml, 350 ml మాత్రమే బ్లడ్ సేకరించగలుగుతాం. అదే 55 కేజీల బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం 450 ml బ్లడ్ వరకు తీయొచ్చు. సో బరువు కూడా అక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమన్నా రీసెంట్గా జ్వరాలు ఏమన్నా వచ్చాయా, అయితే వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కూడా చూస్తాం మనం. వాళ్ళు టాటూస్ అవి వేయించుకుంటున్నారా, చెవులు కుట్టించుకున్నారా రీసెంట్గా, వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారా, ఎలాంటి మందులు వాడుతున్నారు, ఏదైనా రోగం గురించి వాడుతున్నారా లేకుంటే ఆరోగ్యం గురించి వాడుతున్నారా. ఇప్పుడు వెల్నెస్ కూడా కామన్ అయిపోయిందండి. సో చాలామంది విటమిన్స్ అని ఏమంటారు మినరల్స్, విటమిన్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు,
2: టాబ్లెట్స్,
1: సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు డొనేషన్ చేయొచ్చా అనేది చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళలో వాళ్ళు నార్మల్గా ఉండి వెల్నెస్ కోసం తీసుకుంటూ ఉంటే డొనేషన్ చేయొచ్చు కంపల్సరీ, నో ప్రాబ్లం. వీటిల్లో కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి. సపోజ్ బయోటిన్ ఉంది, బయోటిన్ వాడుతున్న వాళ్ళకి మేము రక్తం సేకరించిన తర్వాత చేసిన పరీక్షలలో కొన్ని వ్యత్యాసాలు రావచ్చు, కాబట్టి అలాంటి వాళ్ళని వద్దు అని చెప్తాను. ఎందుకు, వాళ్ళ రక్తంలో ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఆ బయోటిన్ వలన టెస్ట్లలో కొన్ని వ్యత్యాసాలు రావడం వల్ల మనం రక్తం ఉపయోగించే పరిస్థితిలోకి వెళ్ళాం. సో ఉపయోగించని రక్తాన్ని సేకరించడం కూడా వృధా అవుతుంది.
2: అంటే బ్లడ్ అంటే బ్లడ్ లో ఉండే ఆ కంటెంట్స్ ఉన్నాయి కదా మనం, అంటే విడిగా చేస్తాం, సపరేట్ చేసే కాంపోనెంట్స్ లో కూడా తేడా వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్లాంటి
1: టెస్ట్లలో మాత్రమే తేడా వస్తుంది. కాంపోనెంట్స్ అన్ని మనము రక్తం దానం చేసే ముందు ప్రతి దాతకి మనము హీమోగ్లోబిన్ పరీక్ష చేయించాలి కంపల్సరీగా. గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారంగా 12.5 grams హిమోగ్లోబిన్ ఉంటేనే రక్తం అనేది తీసుకోగలుగుతాం. సో దాంతో పాటి ఎక్కడైతే బ్లడ్ సెంటర్స్ మిగతా టెస్ట్లు కూడా చేయగలుగుతున్నారో, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, వైట్ సెల్ కౌంట్ ఎంత ఉంది అని చూడగలుగుతున్నారు, వారి దగ్గర అయితే

0: మనకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది.
1: ఓకే.
0: లైక్ ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోవచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్, ఐటిపి అనే కండిషన్ ఉండొచ్చు, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్పూర అంట. సో వాళ్ళు రొటీన్గా నార్మల్గా ఉండొచ్చు, శక్తివంతంగానే ఉంటారు, డొనేషన్ చేద్దామనే ఉత్సాహం ఉందనుకోండి, ఆ పద చేద్దాం పద అనుకుంటారు. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో మేము వైట్ సెల్, రెడ్ సెల్ అండ్ ప్లేట్లెట్స్ అన్ని కౌంట్స్ చెక్ చేస్తాము. సో ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళకి, ఐటీపీ వాళ్ళకి తక్కువ ఉంటుంది, 80,000 or 70,000 ఇంకా తక్కువ కూడా ఉంచు. కానీ వాళ్ళు అదర్వైజ్ నార్మల్గా కనిపిస్తారు మనకు, శక్తివంతంగా ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మేము రక్తం కలెక్ట్ చేయమన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్కసారి మనం వెతికితే కానీ దొరకని సమస్యలు అనమాట. సో రక్తదానం
1: ఇంటర్నల్గా మనం బ్లడ్ పరీక్ష చేసినప్పుడే
0: బయటపడతాయి వస్తుంది. సో మేము ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు నార్మల్గా హెల్దీగా ఉండే డోనర్స్కి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇది మీ కండిషన్ ఇలా ఉండిండొచ్చు, మీరు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా మేము చెప్తామండి.
1: ఓకే సార్. డాక్టర్ వింటున్నారు కదా శ్రోతలు, మరి ఈరోజు మనము రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రక్తదానం ఎంత ప్రధానమో రక్తదాతలు కూడా అంతే ప్రధానం. ఎందుకంటే రక్తం ఇచ్చేవాళ్ళు లేకపోతే రక్తము మనకి స్టోర్ అవ్వదు, మరి అది ఇతరుల యొక్క ప్రాణానికి మరి అది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మరి ఉద్దేశాలు ఉన్నవారు లేదా ఆరోగ్యవంతులు ఎవరైనా కూడా మరి రక్తాన్ని దానం చేయొచ్చు, రక్తదాతగా మారొచ్చు అనేటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన విషయాలు కూడా డాక్టర్ గారు విపులంగా తెలియజేస్తున్నారు. దీనిలో మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు మరి తెలియజేసినట్లయితే డాక్టర్ నందకిషోర్ పసుపల గారు మీకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252, అలాగే 2324085353, ఇంకొకటి 0400తో పాటుగా 2955092. ఈ మూడు నెంబర్లు దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ నందకిషోర్ గారు, పసుపుల గారితో మీరు మాట్లాడవచ్చు. వీరు హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే రక్తదానం అనేది మనము చేయదగినటువంటి మరి ఇతరుల ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి ఒక మంచి అవకాశం ప్రతి మనిషి జీవితంలో. అలాంటి అవకాశం మనకున్నట్లయితే మనం కూడా చేయడానికి ముందుకు రావచ్చు. డాక్టర్ గారు, మరి ఇంతకుముందు అన్నట్లుగా ఇప్పుడు మన రక్తదాతల గురించి మాట్లాడుకుంటున్నాం. రక్తదానం అనేది ఎలాగో, రక్తదాతల యొక్క పరిస్థితులు ఎట్లుండాలి, అంటే ఇప్పుడు నాకే ఉందనుకోండి, లేదా ఇతరులు ఉన్నారు ఎవరైనా, ఇందాక పెద్ద ఆవిడ ఎంత ఆసక్తిగా ఉన్నారంటే తన రక్తాన్ని దానం చేస్తే ఇతర ఇంకొక ప్రాణికి ఉపయోగపడుతుంది కదా అనేటువంటిది. మరి అసలు రక్తదానం చేయాలంటే కొంతమంది భయపడుతుంటారు, చాలా అపోహలు కూడా ఉంటాయి. మరి రక్తదాతలకి ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి?
0: సో రక్తదానం చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వాళ్ళకు ఉండాల్సింది ఏదంటే విల్లింగ్నెస్ అండ్ ధైర్యం అండి. దీని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము హైట్, వెయిట్ కానీ, హిమోగ్లోబిన్ టెస్ట్లు కానీ ఇవన్నీ మేము చేస్తాం. వాళ్ళకి ఆ హెల్ప్ చేయాలనే నేచర్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఆరోగ్యమైన శరీరం, తర్వాత వాళ్ళు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోగలగడం. ఎందుకంటే
1: అంటే పొగ తాగడం, మందు తాగడం ఇలాంటివన్నీ కూడా,
0: ఎందుకంటే పొగ తాగినప్పుడు వారి రక్తంలో కొంచెం చిక్కదనం పెరిగే అవకాశం, ఛాన్స్ ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నా అంతే, డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆల్కహాల్ తర్వాత. సో స్మోకింగ్,
1: రక్తంలో ఎలాంటి తేడాలు వస్తాయి ఆల్కహాల్?
0: రక్తంలో వారికి హిమోగ్లోబిన్ ఎక్కువ కనిపించవచ్చు. తర్వాత వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, చెమటలు పట్టేయడము, కొంతమందికి వామిటింగ్ రావడము, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయవచ్చు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఆరోగ్యవంతకరమైన హ్యాబిట్స్ ఉంచుకోవడము, ఇవి రెండూ ఇంపార్టెంట్. తర్వాత వారికి ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా కానీ, చిన్నదైనా పెద్దదైనా కానీ, కుంకుశంగా రక్తదానం చేసే ముందు అక్కడ ఉన్న డాక్టర్ గారితో డిస్కస్ చేసి, నేను చేయొచ్చా లేదా, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు నాకు కలుగుతాయా లేక పేషెంట్కి ఏమైనా కలుగుతాయా అని డిస్కస్ చేసుకొని వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు రావచ్చు.
1: అంటే వాళ్ళ యొక్క అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి?

0: దాలి అనేది ఏమన్నా ఉందా?
1: యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్, నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా డొనేషన్ చేయొచ్చు. ఇందులో జంక్ ఫుడ్ తినే వాళ్ళు డొనేషన్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవు. జంక్ ఫుడ్ చేసిన తింటున్న వాళ్ళైనా కానీ డొనేషన్ చేయొచ్చు, కానీ డొనేషన్ చేస్తున్న సమయంలో వారి హీమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కౌంట్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ముఖ్యంగా హీమోగ్లోబిన్ అనేది నార్మల్గా ఉందా లేదా అని చూస్తాం. ఇప్పుడు ఓన్లీ కొంతమంది జంక్ ఫుడ్ కానీ ఓన్లీ రైస్ ఒక్కటే తిన ప్రోటీన్ తక్కువ తీసుకోవడం ఉంటారు. సో వాళ్ళలో అనీమియా ఉందనుకోండి, మాకు అక్కడ అనీమియా ఉంది అంటే రక్తం తీసుకోవడానికి కుదరదు. లేదు, బరువు ఎక్కువ పెరగట్లేదు వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి, అప్పుడు కూడా మనం తీసుకోలేము. సో మంచి పౌష్టికారాహారం తీసుకోవడం అనేది వాళ్ళ జనరల్ హెల్త్కి, వాళ్ళ రక్తం యొక్క హెల్త్కి కానీ ఉపయోగపడుతుంది. సో అలాంటి నార్మల్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. రెగ్యులర్గా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు ప్రోటీన్ డైట్ అండ్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఐరన్ అది పెరగడానికి, ప్రోటీన్ మంచి హిమోగ్లోబిన్ పెరగడం కోసం అని చెప్పేసి ఇవి రెండు రికమెండ్ చేస్తామండి మామూలుగా. తర్వాత నీటి శాతం బాగా తీసుకోవాలి. అండ్ రక్తం ఇచ్చినప్పుడు కొంత వాల్యూమ్ బయటికి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నీరు అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. 3 నుంచి 4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది జనరల్ రికమెండేషనే కానీ బ్లడ్ డొనేషన్కి సపరేట్గా ఏం కాదండి.
0: అంటే జనరల్ గా హెల్దీగా ఉండాలి,
1: హెల్దీగా ఉండే
0: మనము బ్లడ్ డొనేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, అంటే మన లైఫ్ స్టైల్ ఇట్లా ఉన్నప్పుడు చక్కగా మనం ఎప్పటికప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చేయొచ్చు, అంటే రక్తదానం చేసేయచ్చు.
1: మాకు తెలిసిన కొంతమంది రక్తదాతలు వాళ్ళు డొనేషన్ చేయడం గురించి అనేసే సపోజ్ టాటూస్ వేసుకోకుండా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారనమాట. దాంట్లో ఒక కపుల్ వచ్చి అదే పనిగా చెప్పారనమాట, బ్లడ్ డొనేషన్ చేయాలి, ఇప్పుడు మా మ్యారేజ్ డే ఉంది కానీ నేను టాటూ వేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ డొనేషన్ చేసిన తర్వాత చూద్దాంలే అనేసి ఆపాము, అందుకనేసి మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈరోజు వచ్చాము అని చెప్పి. సో టాటూ వేసుకున్నప్పుడు 1 సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయకూడదండి.
0: 1 ఇయర్ వరకు. ఇప్పుడు టాటూలన్నీ ఫ్యాషన్ అయిపోయాయి, చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది యూత్ లో సార్, ఇది కూడా ఒక సమస్య అన్నమాట.
1: అంటే రక్తదానం గురించి సమస్య. ఇంకోటి ఏంటంటే ఈ టాటూస్ వల్ల కానీ చెవులు కుట్టించుకోవడం వల్ల అందరికీ రాకపోవచ్చు, కానీ అవే సూదులు వాడడం ఇంక్స్లలో ఎవరికైనా ముందు ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి వాడినటివి మళ్ళీ వాడడం ద్వారా సరైన స్టెరిలైజేషన్ ప్రక్రియలు చేయకపోవడం వలన ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లమాటిక్ ఉండేది ఏవేవి అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇవి ప్రాణాంతకంగా ఉండొచ్చు. కాబట్టి 1 సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయవద్దు అనేసి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయండి.
0: ఓకే రైట్ సార్, శ్రోతల లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
2: హలో మేడం.
0: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
1: నమస్తే, చెప్పండి చెప్పండి. నమస్తే అండి
2: డాక్టర్ గారు, రక్తదానంకు
1: వయస్సు అండి? వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి రక్తదానమైనా చేయవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఆరోగ్యం అనేది సక్రమంగా కరెక్ట్గా ఉండాలి. రెగ్యులర్గా డొనేట్ చేసే వాళ్ళైతే 65 వరకు చేయొచ్చు అండి. మరీ ఎక్కువ వయసు ఉండే వాళ్ళు చేయకూడదండి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంపల్సరీ ఒక డాక్టర్ గారితో డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాతనే వాళ్ళు అలౌ చేస్తేనే డొనేషన్ చేయాలి. 60 సంవత్సరాల వరకు వాళ్ళు మాత్రం, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్న డాక్టర్ నిర్ధారించినప్పుడు మీరు రక్తదానం చేయొచ్చు అండి. 5-6 సంవత్సరాలు చిన్న పిల్లలు చేయకూడదండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది రక్తదానం చేయడం అనమాట. రక్తం దానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఓ గ్రూప్ రక్తాన్ని మనము యూనివర్సల్ రక్తంగా పరిగణిస్తాము. దీంట్లో ఓ పాజిటివ్, ఓ నెగటివ్ అని ఉంటాయి. ఓ నెగటివ్ అనేది యూనివర్సల్ రక్తంగా ధృవీకరించినది. ఆ రక్తం గ్రూప్ ఎవరికైనా ఎక్కించవచ్చు, ఓ నెగిటివ్ రక్తం.

0: సో ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇమ్మీడియట్ రక్తం ఏది ఎక్కించవచ్చు అంటే ఓ నెగిటివ్ రక్తం ఎక్కించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు
1: మరి
0: అంటే క్రాస్ మ్యాచ్
1: ఇది
0: చేసి మీ గ్రూప్ ఏది ఉందో చూసి అదే ఎక్కిస్తారు పేషెంట్స్కి. టైం ఉంది అంటే, టైం లేనప్పుడు మాత్రమే ఈ ఓ గ్రూప్ కానీ ఓ నెగిటివ్ రక్తం గ్రూప్ కానీ ఇస్తారు.
1: ఇప్పుడు ఏబి గ్రూప్ వాళ్ళకు ఎవరు రక్తం ఎక్స్చేంజ్ సార్ డాక్టర్?
0: అవునండి, యూనివర్సల్ రిసిపియంట్ అంటారు ఏబి గ్రూప్ వాళ్ళని. వాళ్ళకి ఏ గ్రూప్ కానీ, బి గ్రూప్ కానీ, ఏబి గ్రూప్ కానీ, ఓ గ్రూప్ కానీ, ఏదైనా కానీ, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఏబి పాజిటివ్ రిసిపియంట్ వాళ్ళకి ఎక్కించవచ్చు. అయితే ఇది ఎర్ర రక్త కణాల వరకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందండి. మళ్ళీ
1: ప్లేట్లెట్
0: ప్లేట్లెట్స్ అనేటివి మన రక్తంలో ఎప్పుడైనా ఇంజురీస్ అయినప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. అది పోకుండా ఆపడానికి మనకు హెల్ప్ చేసే కణాలని ప్లేట్లెట్స్ అంటామన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఒక ముద్దలాగా తయారయ్యి అక్కడ రక్తం అనేది ఆపుతాయి అన్నమాట. ప్లేట్లెట్ దానం కూడా ఒక రకమైన రక్తదానమే అండి, ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేటివి రక్తంలో ఉండే కణాలే కాబట్టి ఇది కూడా ఒక రకమైన రక్తదానమే. ఓ నెగిటివ్ వాళ్ళని, ఓ నెగిటివ్ రక్తాన్ని, ఎర్ర కణాలని ఎవరికైనా ఎక్కించవచ్చు అండి, ఒక బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తప్ప మిగతా ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓ పాజిటివ్ అనేది పాజిటివ్ గ్రూపులలో వేరే రక్తం గ్రూప్ వాళ్ళకి ఎక్కించవచ్చు, బాంబే గ్రూప్ వాళ్ళకి తప్ప. నమస్తే అండి.
2: శ్రోతలు వింటున్నారు కదా, ఈరోజు మనం రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే రక్తదానం ఎంత ప్రధానమో, రక్తదాతలు కూడా అంత ప్రధానమని, ఈ రెండు అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ రక్తదానం విషయంలో, మీరు రక్తం దానం చేయాలనుకునే విషయంలో ఎలాంటి అంశాలు మరి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలే ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ నందకిషోర్ పసుపల గారు. వీరు కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నారు. వీరితోటి మీరు కూడా మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252, అలాగే 2324085353, ఇంకొకటి 2955052. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ నందకిషోర్ గారితో మీరు మాట్లాడచ్చు. ఈ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కింగ్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్ తో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడదాం. శ్రోతలతో మాట్లాడాక మనం కొన్ని అంశాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో
5: హలో,
2: నమస్కారం అండి.
5: నమస్తే మేడం.
2: సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
5: హైదరాబాద్.
2: హైదరాబాద్ మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
0: నమస్తే, చెప్పండి సార్.
5: నమస్తే సార్, నా పేరు రాజా అండి.
0: ఓకే
5: సార్, ఇది రక్తదానం చేయడానికి డయాబెటిక్స్ వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ రక్తదానం చేయొచ్చు సార్?
0: రాజా గారు మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే రక్తదానం చేసే ఎంతోమంది వ్యక్తులలో ఇప్పుడు అర్లీ డయాబెటీస్ కూడా చూస్తున్నాము. సో మీ ప్రశ్న నాకు అర్థమైంది. సో డయాబెటీస్లో రక్తదానం చేయొచ్చా లేదా అనే దాని మీద గైడ్ లైన్స్ మనకు స్పష్టంగా ఉన్నాయండి. ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు రక్తదానం చేయడానికి వీల్లేదు, లేదా రీసెంట్గా మీ షుగర్ లెవెల్స్ మాడిఫై అయ్యి ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై అయిపోయాయి అంటే అప్పుడు కూడా మీరు రక్తదానం చేయడానికి ఉండదు. మీకు షుగర్ ఆర్ డయాబెటీస్ వల్ల ఏమైనా ఆరోగ్యం దెబ్బతిండడం కానీ, అంటే

0: చూపు మందగించడం కానీ, కిడ్నీలకి డ్యామేజ్ కానీ, అలాంటివి ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా మామూలుగా షుగర్ అనేది డిటెక్ట్ అయ్యింది, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం మెడిసిన్స్ వాడాలి. ఇలాంటి కండిషన్లో ఉండే డయాబెటిక్స్, అంటే ప్రీ డయాబెటిక్ అండ్ మైల్డ్ డయాబెటిక్స్ వారు చాలా చాలామంది ఉన్నారు. సో వీరందరూ టాబ్లెట్స్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ టాబ్లెట్స్ ఏమున్నాయి అనేసి మీరు రక్తదానం చేసే బ్లడ్ బ్యాంక్ దగ్గర డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాబ్లెట్స్ వాడుతున్న వారు షుగర్ కంట్రోల్లో ఉంటూ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మీరు రక్తదానం చేయొచ్చండి.
1: అదే అదే సార్, ఆ డౌట్ ఏంటంటే నార్మల్ గా మనం ఏదన్నా వింటున్నప్పుడు కంపల్సరీ కొంతమంది చెప్తారు. సో అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరికైనా సరే షుగర్ కంట్రోల్లో ఉండి ఎలాంటి ఆర్గన్స్ డామేజ్ కాకుండా కొంచెం ఇన్సులిన్ వాడే వాళ్ళు అయితే ఇవ్వకూడదు, రిమైనింగ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు అంటున్నారు.
0: అవునండి,
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాడి చెప్పారు.
2: హలో
3: హలో హలో అండి, నేను పోచమ్మ రఘు మాట్లాడుతున్నా.
2: మాట్లాడండి సార్, ఎక్కడ నుండి?
3: వరంగల్, దేశాయపేట రోడ్ అని.
2: సరే మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్.
3: డాక్టర్ గారు నమస్తే అండి.
0: నమస్తే రఘు గారు, చెప్పండి.
3: సార్ నాకు బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉంది, అట్లయితే నేను మెడిసిన్ వాడుతున్నా సార్, అట్లయితే నేను బ్లడ్ డొనేట్ చేశాను సార్.
0: సో మీకు కొలెస్ట్రాల్ వలన ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. దీనికి సంబంధించిన అంటే మీకు ఎప్పుడైనా చెస్ట్లో పెయిన్ రావడం కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, ఇలాంటివి మేము ప్రశ్నలు అడుగుతాము. దాన్ని బట్టి మీరు సరైన సమాధానాలు చెప్పాలి. ఎటువంటి సమస్యలు ఏం లేనప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా లేదా అనే క్వశ్చన్ ఇంకోటి అడుగుతాం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీరు రక్తదానం చేయొచ్చండి, మీ మెడిసిన్స్ అవి రివ్యూ చేస్తాము, అప్పుడు మీరు రక్తదానం చేయొచ్చు.
3: ఓకే సార్, నా డౌట్ ఇదే సార్.
0: మంచిదండి.
2: హలో
4: నమస్తే మేడం, నేను మంగాబాస్కర్ చికిండా నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో
2: మాట్లాడండి, మా లైన్ లో ఉన్నారు.
0: నమస్తే మంగా గారు, చెప్పండి. చెప్పండి.
4: నమస్తే సార్. అయితే ఇప్పుడు షుగర్ కాకుండా బీపీ థైరాయిడ్ ఉంది అనుకోండి, వేరే అదర్ ప్రాబ్లమ్ లేకపోతే ఇవ్వచ్చ? ఇంకోటి నా ఏజ్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అనుకోండి, ఛాన్స్ లేదు. నేను టీఎస్ బ్యాక్ ఇచ్చాను ఒక 5-6 times. నాకు ఆ రోజుల్లో అంత ఇదిగా టెస్ట్ చేయలేదు, మరి నాకైతే అలాగే గుర్తుంది. ఓ గ్రూప్ ఓ పాజిటివ్ అనగానే బ్లడ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అన్ని చోట్ల మీరు అన్నట్టుగా అన్ని టెస్ట్ చేసే తీసుకుంటున్నారా, చిన్న డౌట్ అది.
0: అంటే ఇప్పుడు మేము చేసే పరీక్షలలో మీకు ముఖ్యంగా హీమోగ్లోబిన్ పరీక్ష అనేది రక్తదానం చేసే ముందు చేస్తారండి. కొంతమంది దాని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేయొచ్చు అన్నమాట. సో అక్కడ బ్లడ్ బ్యాంక్లో ఏ ఫెసిలిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మన గైడ్ లైన్స్ ప్రకారంగా హీమోగ్లోబిన్ చూడడం అనేది మన గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్ అండి. దాని వలన మనకు
4: చాలా చోట్ల తీసుకుంటున్నారు కదండి.
0: అవును,
4: చాలా ఆర్గనైజేషన్స్ కనెక్ట్ చేస్తున్నాయి, కానీ అంత ఇప్పుడు బ్లడ్ డొనేషన్ శిబిరాలే పెట్టేస్తున్నాయి, అక్కడ ఇంత టైం ఉంటుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది.
0: ఇప్పుడు శిబిరాలలో జరిగేది అంతా కాపర్ సల్ఫేట్ మెథడ్లో హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేస్తారండి. వారు ఒక లిక్విడ్లో, ఒక బ్లూ కలర్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో మీ రక్తం అనేది ఒక చుక్క వేస్తారు. సో దాని ద్వారా వాళ్ళకి రక్తము 12.5 above ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉంది అంటే ముందుకు పంపించేసి రక్తదానం చేపిస్తారు, లేదు అంటే వద్దని చెప్తారండి. థైరాయిడ్ పరీక్షలు కానీ, కొలెస్ట్రాల్ పరీక్షలు, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఇవి ఏవి చేయరండి రక్తదానం చేసిన వాళ్ళకి. అవన్నీ మీరు స్వచ్ఛందంగా మీరు చెప్పాల్సిన బాధ్యత, మన రక్తదాతల మీద ఉండే బాధ్యత అదే అండి. మీరే స్వచ్ఛందంగా చెప్పాలి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని.
4: ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడాలి కదా.
0: కరెక్ట్ అండి. ఒక్కొక్కసారి బ్లడ్ బ్యాంక్ లో ఉండే డాక్టర్ గారికి, డాక్టర్స్ కి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ మీద కొంతమందిని చూస్తే అర్థం కావచ్చు, రక్తం తక్కువ ఉన్నప్పుడు ముఖం పాలిపోయినట్లుగా ఉండడం కానీ, ఇది థైరాయిడ్ వారికి ఏమన్నా కొంచెం ఒబేసిటీ ఉందా, ఇలాంటి కొన్ని మిక్సిడీమా కానీ, డ్రై స్కిన్, ఇవన్నీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక్కోసారి కొంతమందికి తెలుసుకోగలుగుతారు వాళ్ళు మీకు చెప్ప

0: గలుగుతారండి. అదర్వైస్ టెస్ట్ల ప్రకారంగా రికమెండేషన్ లేదండి గవర్నమెంట్ నుంచి.
1: హలో హలో
2: హలో,
1: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు
2: సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, చెప్పండి సార్.
2: సార్, మీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చా సార్?
0: మంచి ప్రశ్న అడిగారండి. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. అంటే ఎస్ఎల్ఈ కానీ, తర్వాత లైకెనాయిడ్ లీజన్స్ అని, స్కిన్ ప్రాబ్లమ్స్, కొంచెం గట్టిగా స్కిన్ గట్టిగా అయిపోవడము, మచ్చల్లాగా రావడము, తర్వాత ప్యాచెస్ లాగా అయిపోతాయన్నమాట. కొంతమంది జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జ్వరం ఉంటుంది. ఇదేమీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కానీ వీళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో మన శరీరం మీద, మన బాడీలో నుంచే యాంటీబాడీస్ తయారయ్యి మన శరీరాన్ని అటాక్ చేస్తుందన్నమాట. దీన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాము. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు.

0: జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జ్వరం ఉంటుంది. ఇదేమీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కానీ వీళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో మన శరీరం మీద మన బాడీలో నుంచే యాంటీబాడీస్ తయారయ్యి మన శరీరాన్ని అటాక్ చేస్తుందన్నమాట. దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాము. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వారు జీవితాంతం రక్తదానం చేయకూడదు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వారు చెప్పాలి. అప్పుడు రక్తదానం తీసుకోకుండా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటివి అనవసరంగా పేషెంట్స్కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వారికే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, వారే ఎంతో ఇబ్బందులు పడ్డము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
1: ఓకే సార్.
2: సార్ ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు విన్నాం శ్రోతల నుంచి. అయితే ఒక రక్తదాతకు ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణాలు, అయితే ఎవరు రక్తదానం చేయకూడదు పూర్తిగా, ఏ అంటే మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం కానివ్వండి, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా, అయితే రక్తదానం చేసే ముందు రక్తదాత మరి గుర్తించాల్సిన అంశాలు ఏంటంటారు?
0: అయితే మీరు రక్తదాత ఎలాంటి పరిస్థితులలో రక్తదానం చేయకూడదు అనేది అడిగారు, మంచి ప్రశ్న అండి. సో వారికి ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో రోజులుగా దీర్ఘకాలిక సమస్యలు ఉండడము, కిడ్నీలకు సంబంధించి కావచ్చు, గుండెకి సంబంధించి కావచ్చు, లివర్కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి సంబంధించిన లంగ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండేవారు కానీ, తర్వాత టీబీ, లెప్రసీ ఇలాంటివి, తర్వాత టైఫాయిడ్ ఉన్నప్పుడు ఒక సంవత్సరమే లేండి. టీబీ అనేది ఒక ట్రీట్మెంట్, అదంతా పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత డొనేషన్ చేయొచ్చు.
2: అయిన తర్వాత టీబీ
0: పూర్తిగా అస్సలు డొనేషనే చేయకూడదు అనేది ఎవరు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉండేవారికి. పాలిసైథిమియా అంటే రక్తం బాగా ఎక్కువ అయిపోతుంది అన్నమాట వాళ్ళకి, వాళ్ళు కూడా డొనేట్ చేయకూడదు. కొన్ని రకాల క్యాన్సర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల క్యాన్సర్స్ ఉండేవాళ్ళు ఎవరు డొనేషన్ చేయకూడదు. ఆర్గన్ రిసిపియంట్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అనుకోండి, వారు మళ్ళీ డొనేషన్ చేయకూడదు.
2: అంటే ఒక వ్యక్తి కనుక కిడ్నీ డొనేట్ చేసి ఉండట్లయితేనా?
0: కాదండి,
2: రిసీవ్ చేసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ బాడీలో ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళు,
0: వాళ్ళు డొనేషన్ చేయకూడదు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ఇది కూడా క్యాన్సర్కి ట్రీట్మెంట్గా వాడతాము. సో అది చేయించుకున్న వాళ్ళు కూడా డొనేషన్ చేయకూడదు.
2: ఓకే.
0: సో ఇది ఇంకా రక్త సమస్యలు ఉండేవాళ్ళు అంటే తెలసీమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, హీమోఫీలియాక్స్ ఇలాంటి కండిషన్స్ ఉండేవాళ్ళు కూడా రక్తదానం చేయకూడదు.
2: వారు జీవితకాలం రక్తదానం చేయకూడదు, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా.
0: అవునండి.
2: అంటే కొంతకాలం తర్వాత చేయదగ్గ వాళ్ళు, ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరంటారు రక్తదాతలుగా ఉండవద్దు?
0: ముఖ్యంగా 1 సంవత్సరం తర్వాత డొనేషన్ చేయగలిగిన వాళ్ళు, ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటే టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ కానీ.
2: ఓకే. టైఫాయిడ్ వచ్చిన 1 ఇయర్ దాకా చేయకూడదు.
0: 1 ఇయర్ తర్వాత.
2: ఇప్పుడు ఫీవర్స్ రకరకాలు ఉన్నాయి సార్, డెంగ్యూ కానివ్వండి, మరి చికెన్ గున్యా అంటున్నాం,
0: అవును,
2: ఇట్లాంటివన్నీ కూడా. ఎట్లా అంటారు?
0: డెంగ్యూ, చికెన్ గున్యా వీటిల్లో 2 నుంచి 6 నెలల వరకు డొనేషన్ చేయకూడదు. ఈ డెంగ్యూలో ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి సమయాలలో ప్లేట్లెట్స్ వాళ్ళకి ఎక్కించింటారు. ఎక్కించినప్పుడు వాళ్ళు 1 సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా అయిపోయి ప్లేట్లెట్స్ మళ్ళీ నార్మల్గా అయినప్పుడు వాళ్ళు జనరల్ పూల్లోకి జాయిన్ అవ్వచ్చు, డోనర్స్ లాగా మళ్ళీ డొనేషన్ చేయవచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు 2 నుంచి 4 వారాల వరకు వాళ్ళు డొనేషన్ చేయకూడదు. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. సో మొత్తానికి 1 మంత్ వరకు వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ అనేవి చేయకూడదు. ఇవన్నీ కూడా టెంపరీగా కొంతకాలం మాత్రమే డొనేషన్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్స్. ఇవి కాకుండా కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, రీసెంట్గా జ్వరం వచ్చింది అనేసో, లేకపోతే కడుపు నొప్పో, ఏదో ఒక దానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఆ కండిషన్ ఏదైతే దేనికైతే వాడుతున్నారో ఆ కండిషన్ నార్మలైజ్ అయిపోయిన తర్వాత యాంటీబయాటిక్స్ స్టాప్ చేసిన లాస్ట్ రోజు నుంచి 2 వారాలు గ్యాప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రక్తదానం అనేది చేయొచ్చు. ఇది ఎందుకు ఎలా పెట్టారు అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోవాలి, వాళ్ళు తిరిగి నార్మలైజ్ అయిపోవాలి, నార్మల్ అయ్యి

0: హెల్దీ అయిపోయిన తర్వాత వాళ్ళు రక్తదానం అనేది చేయొచ్చు.
1: అంటే అలా చేయడం వల్ల ఏంటంటే డోనార్కి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇచ్చిన రక్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
0: ఆరోగ్యంగా ఉంటుంది
1: సార్. అట్లాగే ఇప్పుడు మనకున్నట్లుగా సాధారణమైనటువంటి సమస్యలు ఏంటంటే ఇప్పుడు బీపీ చాలామంది అడిగారు, బీపీ షుగరు తర్వాత ఇవి కామన్ అయిపోయినాయి మెటబాలిక్ డిజార్డర్స్ లాగా. డాక్టర్స్ అందరూ అదే అంటున్నారు, లైఫ్ స్టైల్తో వచ్చినటువంటి డిజార్డర్స్ అని. మరి వీళ్ళల్లో కూడా కేటగరైజ్ చేయొచ్చా మనం రక్తదానం చేయడానికి?
0: సో బీపీ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ బీపీని కంట్రోల్లో పెట్టుకుంటున్నారంటే డొనేషన్ చేయొచ్చండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం.
1: అంటే ఆ బీపీ ప్రభావం వారి రక్తం మీద ఉండదు?
0: రక్తం మీద ఏముండదు,
1: ఉండదు,
0: ఉండదు.
1: ఓకే.
0: షుగర్ వారి గురించి కూడా ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. షుగర్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు కానీ, షుగర్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటిక్ రెటినోపతి కానీ, నెఫ్రోపతి కానీ, న్యూరోపతి కానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఏం సమస్యలు లేకుండా ఇన్సులిన్ వాడకుండా జస్ట్ టాబ్లెట్స్ మీదనే కంట్రోల్లో ఉంటున్నారంటే డయాబెటిక్స్ కూడా రక్తదానం చేయొచ్చు.
1: అంటే ఇతరమైనటువంటి ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, వాళ్ళు కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకో, అంటే రక్తదానం విషయంలో అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది.
0: ఓకే, సైకలాజికల్ ప్రాబ్లం. సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రక్తదానం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తుండేది. సో దీంట్లో మనము స్ట్రాంగ్గా ఉండడము ఇంపార్టెంట్. ఏదన్నా డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలా ఎక్కువ హై డిప్రెషన్గా ఉంటే రక్తదానం చేయకూడదు. కానీ మైల్డ్గా ఉండి ఏదో సింపుల్గా అప్పుడప్పుడు వేవరింగ్ అవుతుంటారు, ఒక్కోసారి డిప్రెస్ అవుతారు, ఒక్కోసారి
1: లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు చేయకూడదు,
0: చేయకూడదు.
1: రైట్ సార్. శ్రోతలు ఆఖరిగా సమయం అయిపోతుంది, మాట్లాడదు.
0: ఓకే,
1: హలో.
2: నమస్తే మేడం. నమస్తే డాక్టర్.
1: మాట్లాడే.
0: నమస్తే, చెప్పండి.
2: నమస్తే డాక్టర్. అయితే ఇప్పుడు రక్తదానం చేయాలంటే 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ అంత లోపు ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చా? ఒకవేళ వాళ్ళ బ్లడ్ పనిచేస్తుందా చేయదా సార్?
0: వాళ్ళ రక్తం వాళ్ళకే పనిచేస్తుందండి, పనిచేయని రక్తం అంటే ఏమి ఉండదు. అయితే మన గవర్నమెంట్ పెట్టిన గైడ్లైన్స్ ప్రకారంగా 60 సంవత్సరాల లోపు వాళ్ళు డొనేషన్ చేయాలి. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్గా డొనేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రం 65 సంవత్సరాల వరకే లాస్ట్ మనకు మార్క్ ఇచ్చారు. సో 65 సంవత్సరాలు అనేది లాస్ట్ అండి, దానికంటే పైబడిన వాళ్ళు రక్తదానం చేయకూడదు ఇండియాలో.
1: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, రక్తదానం మరి ఒక విలువైనటువంటి దానం, ఎందుకంటే రక్తంలో ఉన్న కంపోనెంట్స్ అంటే భాగాలు అనేవి మరి చాలా రకాల ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది అని. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిగా రక్తదానం చేస్తున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్న వాళ్ళు చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు. లేదు ఒక యవ్వన దశ నుండి యూత్ నుండి కూడా రక్తదానం చేయడం అలవాటుగా ఉన్నవాళ్ళు 65 సంవత్సరాల వరకు కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఆరోగ్య సంబంధమైనటువంటివి అనారోగ్య కారణాలని అన్నిటినీ కూడా రక్తదాత డాక్టర్ గారి దగ్గర బహిర్గతం చేయాలి, వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్గా అంటే వాళ్లకున్న వీక్నెస్ని వాళ్లే మరి డాక్టర్కి చెప్పినప్పుడే రక్తదానానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఇది మాత్రం దాతలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు, ఎందుకంటే మీరు ఇచ్చే రక్తము ఇతరులకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్యాన్ని కలుగ చేయకూడదు. కాబట్టి మరి చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీగీతల కార్యక్రమం వింటారు. ముందుగా అంజీ చిత్రం కోసం టిప్పు సునీత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

తర్వాత పాట ఆట చిత్రం కోసం కార్తిక్ చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఊరు పేరు భైరవకోన చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట లవ్ స్టోరీ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీతరచన సురేందర్ మెట్టపల్లి, సంగీతం పవన్ సిహెచ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట కళ్యాణరాముడు చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట, గీత రచన శ్రీహర్ష, సంగీతం మణిశర్మ.

0: చందమామ చిత్రం కోసం కెఎం రాధాకృష్ణన్, ఆశా భోస్లే పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Sydney today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ 2 సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాత్రం అధికారం అవినీతే ప్రధానమని రామచంద్రరావు ఆరోపించారు. రసాయనాల వాడకం వల్లే రోగాలు పెరుగుతున్నాయని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, సేంద్రియ సాగు చేసే రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలో 25,000 రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీజీరామ్జీ పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచుతూ తెచ్చిన ఈ పథకానికి గాను తెలంగాణకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో కొత్తగా రోజ్గార్ కార్డులు, వారం రోజుల్లో వేతనం, ఆలస్యమైతే వడ్డీ, నిరుద్యోగ భృతి, ముఖ ఆధారిత హాజరు, వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేసే ఈ పథకానికి తన వంతు వాటా నిధులు కేటాయించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని

0: కిషన్ రెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరిట కాంగ్రెస్ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట భారీగా అప్పులు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడు రెండవ అంతస్తు నుండి బాలికను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు చేతులకే కాకుండా వెన్నెముకకు సైతం గాయాలయ్యాయని, కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి వైద్యం అందిస్తుందని, అలాగే బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ రైతులు మంచి ఆదాయం గడించేలా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా సైంటిస్టులతో సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 4 జిల్లా కేంద్రాలకు 4-లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు హుస్నాబాద్ బస్ స్టేషన్ను పరిశీలించారు. బస్ స్టేషన్లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్దితో హుస్నాబాద్ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులను తగ్గించడం, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హాజరయ్యారు. బొగ్గును సింథసిస్ గ్యాస్గా మార్చే అత్యాధునిక గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్దత్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝాతో పాటు సింగరేణి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈరోజు లోక్భవన్లో గవర్నర్ను కలిసిన కోమరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఎం సురక్ష బీమా, జల్ జీవన్ మిషన్, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి దాదాపు 22 కేంద్ర పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు మేలు చేసే ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్లో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన, బహిరంగ సభకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, వీలైతే ధర్వేశీపురం ఎల్లమ్మ గుడి ఆధునీకరణ పనులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు.

0: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: శ్రూయంతాం ప్రవాచిక సుషమా కుమారి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో హిడుంబ బకాసురవద చిందు యక్షగానం వింటారు కథకులు శ్రీ పిల్లుట్ల కనకస్వామి బృందం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు. సోమవారం గ్రామ పశువైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. మరియు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు శ్రీ కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిమత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. 11:10 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8:00 జానపద సంగీతం, 8:30 మార్నింగ్ న్యూస్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గేయం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 ప్రసార విశేషాలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം, സമാചാരദർശിനി. ముందుగా ఒక ప్రకటన. ములుగు మహబూబాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు వరంగల్లోని రంగసాయిపేటలో ఆర్టీఓ జంక్షన్ సమీపంలో గల ఎంజేపీ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్నవని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కళాశాలలోనూ ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి బీకామ్ సీఏ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఎస్డిఎస్, బీజెడ్సి, బీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందగలరని, ఈ అవకాశం 15వ తేదీలోపు వరకు వినియోగించుకోవచ్చు. వివరాలకు 9866610429, 9676817130 మరియు 8130594460 నంబర్లను సంప్రదించగలరు. ప్రకటన విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभी।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
5: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
5: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

సాహిత్య కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో హిడింబ బకాసురవధ చిందు యక్షగానం వింటారు కథకులు శ్రీ పిల్లుట్ల కనకస్వామి బృందం.

0: చెప్పండి
1: చెప్పాలేనా? ఓ చెలి, మా పట్టణమరగ హస్తినాపురి పట్టణము.
0: అవును,
1: హస్తినాపురి పట్టణం పరిపాలించే పాండ మహారాజు నా భర్తనుడమ్మా. నా పేరు కుంతిదేవి అంటున్నారు. నాకు 5 కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకల సహదేవులమ్మా. అయితే పట్టణంలో ఆ కౌరవుల చేత జూదం మొదలుపెట్టి ఆ జూదంలో ఓడిపోయి మా కుమారులు మేము కలిసి అడవిలోకి వచ్చినటువంటి వారము. మేము అరణ్యంలో ఉన్నాము అమ్మా. సరే, నా కుమారులు ఇంకెక్కడ ఉన్నారు, అడవిలో ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఓ ధర్మరాజా, భీమ, అర్జున, నకల సహదేవులారా, నా కుమారులు ఎక్కడ ఉన్నారు, అడవిలో తోస్తుంది. ఓ భీమసేన కుమారా, ఎక్కడ వెళ్ళారు నాయన?
2: నీకు ఏం బాధ కలిగింది తల్లి?
1: ఏం బాధ కలిగిందంటే ఏమి చెప్పాలే నాయన. నాయన, ఈ అడవిలో ఎక్కడ చూసినప్పటికీ కానీ కఠిన నేల, నాకు దాహం అవుతున్నది, కొద్దిగా జలములు తీసుకుని రాండి నాయన, వెళ్ళండి. సరే వెళ్ళండి నాయన, వెళ్ళండి వెళ్ళండి.
3: ఏరో సరి వచ్చి పట్టణంలోనా ఏమో నరవాసులు వచ్చినది ఎక్కడ ఇది దాని రక్తమాది.

0: ఏమిటి ఈ చలివచ్చిన పట్టణ తల్లితో ఆడుగురు ఆ చెట్టు కింద కూర్చున్నారు. వీరిని కాదికాదేవి నా చెల్లెలైన విడింబి ఉన్నది, చెల్లెల్ని తీసుకువచ్చి చెల్లెల విడింబి ఇద్దరము
1: పడాతీయను నేను నన్నుడింబి అని పేరు పడాయి. శుక్రము వినవే కనవే విడలి చిప్పుడు పడాతి అను నేను నన్నుడింబి అని పేరు పడాయి. నా పేరు అనగా ఇడింబి అంటారు. ఇప్పుడైనా మా అన్నగారితో యాజ్ఞ తీసుకొని ఆ వనము వెళ్ళాలని నాకు అభి కోరిక కలిగాది. అన్నయ్య వందనములు వందనములు.
0: చెట్టు కింద ఆరుగురు నిర్చి ఉంటున్నారు, వారిని తీసుకువచ్చి కాదికాదేవికి పగ్గు చేయవాలి. నా కోరిక నీ యొక్క బాణసారములు పట్టుకుని నీవు అతి వేగంగా పోయి ఆరుగురు తీసుకువచ్చి ఇద్దరు నీవు దీని ముగ్గురు నేను కాదికాదేవికి బలిస్తాను.
1: ఆరుగురిని తీసుకువచ్చి ఆ పురికాలికి బలించవాలనా?
0: అవును.
1: మరి ఇప్పుడు నేను వెళ్ళాలా అన్నయ్య? ఉద్యాన
0: ఆజ్ఞానుసరించాను, వెళ్ళిపో.
1: సరే క్షేమంగా వెళ్ళండి అన్నయ్య, వెళ్ళొస్తాను.
2: సరే వెళ్ళండి వెళ్ళండి, అదిగో అక్కడ ఉన్నారు ఆ దిశయందు.
1: సరే ఇప్పుడు ఈ ఉద్యానవనము తిలకించి చూద్దాము. ఇక
2: పోండి రాండు
1: చలియా.

0: ఈ సమయంలోన ఎవరో బాలుడు ఇక్కడ తిరుగుచున్నారు, ఎవరు కాబోలు నీతను?
1: వాళ్ళు మానవులు ఉన్నట్టు, ఆ తల్లి ఆరుగురు ఉన్నట్టు, వాళ్ళ ఆరుగురు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు, వాళ్ళని చూడండి.
0: ఆహా, ఎవరు కాబోలును? ఆహా, ఎవరయ్యా మీరు? దంటలేక ఒంటరి ఉన్నారు, ఎవరు మీరు?
2: మీరు హక్కుమైన ఒక సింహము తీరిక నిలబడి ఉన్నాను.
0: ఎవరయ్యా మీరు?
2: ఎవరైతున్నారు? ఈ ఘోర అరణ్యంలో తిరుగుతున్నావు బాలో, ఎవరో చెప్పు నాతో.
0: నేను ఎవరు అంటున్నావా? నా పేరు ఇడింబి అంటారు.
2: ఇడింబియాబుకు ఎందుకని వచ్చావో చెప్పు.
0: ఆహా, ఎందుకని వచ్చారంటున్నావా?
2: మరి
0: ఆ నీ సూపు సౌందర్యం చూస్తే నా మనసు వికోలమైదోస్తున్నదయ్యా. ఒక్కసారి నాతో ప్రేమించుము, ఒక్కసారి నన్ను కూడా సుఖించి నాతో మా పురంబు పోదాంరా.
2: మీ పట్నము నాను, నీతో సుఖించను, వెళ్ళు.
0: అట్లనా అయ్యా? గుమగూడి నన్ను కూడా సుఖించి మా యొక్క పురంబు పోదాంరా. ఒక్కసారి నన్ను కూడా సుఖించి నాతోని ప్రేమ తీర్చవయ్యా.
2: అదంతా మాకు పాండవుల వంశాన్ని లేదని చెప్పలేదా?
0: అర్ధంబులను మించు అలరా.

0: ఏమంటున్నారు?
1: అర్ధంపులను మించు హల రాయసి ఉండగా నాతోని కూడి చూపించవయ్యా.
2: మటి బొమ్మకు గలదే మై మగలదే
1: నన్ను కూడా సుఖిస్తేనేమో మా పురము వెళ్దామయ్యా. రమ్ము రమ్ము,
2: మీ పురముతో అవసరము లేదు. రాకసే నీవే.

0: శశి కొండ మాత్రిక వచ్చి లేపుతున్నావు నన్ను.
1: అట్లనా?
0: అవును.
1: నన్ను కూడా సుఖిస్తే నీతోని ప్రేమ అనురాగాలు తీస్తానయ్యా.
0: నాతో ప్రేమ అనురాగమా?
1: అవునవును. మా పురంబు పోదాం రా.
0: నీ మనసుకు బాగా ఆలోచించుకో. నేను ఎవరిని అయితున్నానో నీకు ఆలోచించి పని చెయ్యి.
1: అట్లనా?
0: అవును.
1: రావా మా పురంబు.
0: నీ పురంబు రాను, నీతో హక్కే లేదు.
1: అట్లా కుటిలంబు ఎన్న

0: ఒక్కసారి నన్ను కూడా సుఖించి మా పురంబు పోదాం రావయ్యా.
1: అటుల్యా,
0: అవును
1: మీ విడంబస్వరుడు మీ అన్నయ్యనా?
0: మా అన్నయ్య వచ్చిన నిన్ను ప్రాణంతో
1: కుదించే.
0: అవును,
1: పురికాలికి బలి పెడతాడు మా పాండవుడా.
0: బలిస్తాడు నిన్ను పురికాలికి.
1: అట్టనా? వాళ్ళైతే

0: ఎంత, వాని భారం ఎంత, భుజబలం ఎంత, అని అహంకారం ఎంత, నేను చూసుకుంటాపా.
1: రావా,
0: ఎప్పుడు ఇప్పుడా?
1: అవును,
0: నీ వెనుగెంబడి వస్తా.
1: నన్ను కూడా సుఖించి మా యొక్క పురంపు పోదాం రావయ్యా.
0: సరే, అతడు సత్య ఉపదేశం చెప్పాలి.
1: చెప్తా.
0: మీ అన్నయ్య సత్య ఉపదేశం నాకు చెప్తే నిన్ను తప్పక కూడి సుఖిస్తాను.
1: అంతేనా? ఇప్పుడే మా పురంపు వెళ్దాం దాదా. ఈ సమయంలోన వెళ్ళి ఆ మా అన్నగారిని ఆయన బలిస్తే నాకప్పుడు నాకు సంతోషం అవుతాది. మా అన్నతోని యుద్ధం చేయండి.
2: ఏమిటిరా, ఇంతవరకు మానవులు తీసుకువచ్చి కాడికి ఇస్తానంటే ఇంకా రాకపాయ్. అయినా ఇప్పుడే పోయి అది ఎక్కడ ఉన్నదో చూసేదగాక.
1: వెళ్ళండి.
2: ఏమే చెందరా, నిన్ను ఐదుగురిని తీసుకుని రమ్మనంటే వాని కూడి ఉన్న వాని.
1: అవునవును.
2: చెడరా, చెడరా, నీ బిడ్డు చేయని నేను చెప్పిన పనులు.

0: కాని బాడవ కూడలందు వీళ్ళు నాడందుకే
1: ఏడుచేయకను కాని బాడవల కార్యతను
2: చేసేదనే నీకు సానా దిమ్మెక్కి వాని కూడి ఉన్నావు అయినా వాని విడవని
1: అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య
2: నేను

0: ఏమిటి?
1: నేడు నన్ను మన్నించి నన్ను క్షమించన్నయ్యా. నేను చేసిన పాపానికి ఇతను కూడి ఉన్నాను, నన్ను క్షమించన్నయ్యా.
0: నేనేమో పెంపు చేస్తావు, నన్నేమో చిన్నపుస్తావు. అయినా నిన్ను నేను నమ్మరాను. అయినా కానీ వాడిని విడవా. నీవు
1: పిలుస్తాను.
0: విడవా.
1: విడవను. నాకు ఈయన కావాలి.
0: అయినా వీని వధించినాకనే దాని వెనుక సరి వధిస్తాను. ఓరి మానవ, ఇప్పుడే ఓరి నా చెల్లెలు నువ్వు ప్రేమించావు, నువ్వెమనుకురా. నీవు
2: హండ పిండ బ్రహ్మాండ ఉందిరా, నిన్ను ఈ పాతాల లంక చుట్టూ బలివేస్తానరా.
0: అయినా నీ బలమేమో నా బలమే
2: చూస్తున్నావు.
1: వధించావా?
2: మీ అన్నయ్యను కొండ మాదిరిగా వాడిపోయిన చూసుకోబో.
1: ఆహా అన్నయ్య, ఆహా అతమైపోయాడా మా అన్నయ్య?
2: అతమైపోయిండు.
1: అయ్యో ఎక్కడ ఉన్నాడు?
3: ఇదిగో ఆ గుట్ట మాదిరిగా ఆ చెట్టు కింద పడిపోయాడు ఒక్క వేటకే.
1: అయ్యో అన్నయ్య ఏమి చేయదును, ఇది ఏమి చిత్రము అన్నయ్య? ఎంతైనా మా అన్నయ్య కదా, చనిపోయినా కానీ ఈ లోకం చూసినా ఏమనుకుంటారు? మా అన్నయ్య చని మూర్చగతుడు చనిపోయాడు. ఈ సమయంలోన ఈ భీమసేనుని తీసుకొని మా పురంబు వెళ్ళదను.
2: ఈ పాతాల లంకంతా తిరిగి మీ అన్నయ్యను అక్కడ హతమైపోయింది.
1: ఇప్పుడే ఆ బకాసురుణ్ణి చంపి నీవు రావాలయ్యా.
2: సరే, ఆ బకాసురుడు ఎట్ట చస్తాడు, ఎక్కడ ఉంటాడు?
1: నేను చెప్తాను.
2: చెప్పాలను. చెప్పు.
1: ఏకాచక్రపురి పట్టణంలోన ఆ పాండవులు 12 సంవత్సరములు ఆ కొలువున్నారు అక్కడ.
2: అబ్బా,
1: ధర్మరాజు, భీమంబొట్లు, అర్జునుడు, నకులుడు, సహాదేవులు వీళ్ళు ఆ వనములో ఉన్నారు. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ బకాసురుడి బండెడు కుడుములు, వాడు బండెడు కులుములు తిని అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడే ఆ బకాసురుడిని వధించి రావాలయ్యా.
2: వధించి వస్తా. ఏకచక్ర నగరం పోతా. పోయి
1: వాడిని తీసుకొని బండిని ఒక కట్టుకొని ఇప్పుడే తీసుకొని రా.
2: తీసుకొస్తా.
0: అయినా పాండవులకు నేను తాతను, ముత్తాతను. అయినా చాలా వీడు తల్లితో ఆరుగురు. ఏలాంటిగా వీడు మాయ, ఆ మాయ రూపం ఎలాంటిగా అంటే నేను ఒక కులను చూపిస్తా. ఆ కులంలో తానమాడితే బ్రాహ్మణులు అయి అప్పుడు ఏకచక్రపురి పట్టణము పోతారు.
1: అది
0: అప్పుడు వీళ్ళు బతుకుతారు. లేకపోతే ఆ కొండ మీద ఉన్న బకాసురుడు వీళ్ళని మింగేస్తాడు,
1: చంపుతాడు.
0: అవును.
1: సరే ఇప్పుడు వెళ్దాం పద.
2: తాతగారు వందనములు. వందనములు.
0: చదవగా వర్ధులు.
2: నేను పాండురాజు కుమారుణ్ణి.

0: నేను నీవు భీముని వా అయినా నేనివన్నీ అనుకుంటున్నావు?
1: మీరెవరు?
0: మేము వ్యాసులం.
1: వ్యాసులు?
0: అవును
1: అవును. మా తాత, మా తాత ముత్తాతల నుంచి కూడా మీ వ్యాసుల వారు సేవ చేయాలని చెప్పిండ్రు.
0: అదిగో ధర్మరాజ, భీమ, అర్జున, నకుల సహదేవులారా, ఆ కులంలో మీరు తాను మారితే మారుగూపం మీరు బ్రాహ్మణులు అవుతారు.
1: అట్లనా?
0: అప్పుడు మీరు ఏకచక్ర పిరి పట్టణం పోయి ఆ విడింబరాజును వధించినట్టే బకాసుడిని వధించాలని వంతు.
1: సరే, ఇప్పుడైనా ఈ గుండము స్థానం ఆడాలి కదా.
0: అవును,
1: గుండములో మునిగినారు
0: మీకందరికి. మీ అమ్మ కూడా, కుంతి కూడా మారిపోయాది, మీ రూపాలు కూడా మీ రూపమేపడ మార్చాది. అయినా ఒక ముచ్చట, ఇప్పుడే నీవు ఆ బకాసురుని యొక్క ఒక రోజుకు ఏకచక్ర పిరి పట్టణంలోన ఒక మనిషిని, ఒక ఎనుబోతును తింటున్నాడు వాడు. ఆచి అన్నము బంజడు కుడుములు అన్నము నువ్వు తిని వాని వధించినే నీవు భీముని, లేకపోతే బాగుండదు.
1: సరే, ఆ బాబున తల్లి ఎక్కడుందో నేను పోయి కలుపుకుంటా.
0: సరే
1: అమ్మా. వందనములు వందనమ్మా.
2: వందనములు వందనం చల్లగా వార్తెళ్ళాలి
1: అమ్మా. కన్నీరు పెట్టి వేడుస్తున్నారు ఎందుకు తల్లి?
2: మేము ఇక్కడనైనా ఆ పాండవుల జూదమాడి జూదములో ఓడిపోయి మమ్మల ఈ ఘోర హరణ్యంలో ఉంచారు.
1: ఇది మా పాండవుల కోరబట్టి 18 సంవత్సరములు బకాసురుడు.
2: అవునవును.
1: ఈ ఏక చక్ర బ్రహ్ములు ఉన్నాడా?
2: అవునవును.
1: నేను పోతా. ఆయనకు ఆయన వంతుకు ఏమేమి తీసుకుపోయేది?
2: ఆహా, అతనికి బోనపప్పలు, బండెడు కుడుములు, ఒక ఎన్నపోతు, యాప చెట్టు వేరు, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళితే వాడు తిని సంతోషిస్తాడు. అప్పుడు
1: అమ్మా నేను ఎండపోతులు కట్టుకుంటా పోతా బకాసురుని దగ్గరికి. పోతా, వాణ్ణి యుద్ధం చేసి వస్తా.
2: సరే వెళ్ళండి.
1: వాణ్ణి చంపే వస్తా. వానికి బకాసురునికి పండ్ల పుల్లు ఇచ్చేదట. ఇగో వేసుకో పండ్ల పుల్ల.
0: ఏరా, నా వంతుకొచ్చిన బోనము అంత తిని రాళ్ళు రప్పలు తీసుకుని వచ్చావేమి రా నా ఇమ్మడికి నా ముందు.
1: వీని వంతుకొచ్చిన బోనం అంతా మింగేసి రాళ్ళు రప్పలు ఈ బండి నిన్న నింపుకొని ఇప్పుడే బకాసురునికి ఇస్తా. ఇగో బండి తీసుకో.
0: నా ఎరుపు చూస్తే నీవు భయమునుందేవా? అయినా ఒక వేట నీవు చనిపోతావు.
1: ఈ వేక చక్రపురం పట్ట చేసుకున్నావురా?
0: ఏమన్నావురా మానవ?
1: నేను మానవుడను.
0: నీవు నా ఏక చక్రపురం పట్టం వచ్చి నా కుడుములు నా బోనం అంతా తిని నాతోటి సంహరం చేసుకోడానికి వచ్చావా? నీవెంతరా?
1: నేను పాండురాజు కుమారునిరా.
0: ఓరి, నీ నాతోటి ముష్టి యుద్ధం చేస్తావా, గద యుద్ధం చేస్తావా? నీవెంతరా? నాతోటి అలాంటి
1: అసయుద్ధమైన చేస్తా. ఏ యుద్ధమైనా సిద్ధమే.
0: రారా పోరాటం.

0: नी मुनादी बजी ताऊ इन्हीं जनता ना
1: आई तू तो कहाँ नी ने भंडा

0: ఇప్పుడే విని వధించాను.
1: బకాసురుడు చనిపోయి ఉన్నాడు. అమ్మాయితో చెప్తా.
0: ఇప్పుడే బండిని కట్టుకొని తీసుకొని
1: ఏక చక్రపురం అంతా తిప్పి పాండవుల దగ్గరికి తీసుకురావాలి.
0: తీసుకువెళ్ళండి.

0: ఇప్పుడైనా వాళ్ళిద్దరిని అతం చేసిన పర్వాలేదుగా, నాకు భయం అన్నదే లేదు.
1: అంతేనా?
0: ఇప్పుడు ప్రేమ హరాగం కావాలి.

0: ఈ పువ్వుల చేయ పైన మంచిగా ప్రబలించుదాము రమ్ము.
1: సరే వెళ్ళా పద.
0: మనకు సంతోషం అనిపించినది.
1: అవును
0: అయినా ఇప్పుడు
1: మనము కూడి సుఖించి మన పురము పోయి ఇప్పుడే మన ఉద్యానవనం వెళ్దాం పద. ఇక
2: మోరాలే.

ఇంతవరకు మీరు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లుట్ల కనకస్వామి బృందం సమర్పించిన హిడింబ బకాసురవధ చిందు యక్షగానం విన్నారు.

0: వేగవంతంగా కొనసాగుతోంది.
1: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి. ఉద్యోగ సమాచారం వింటారు.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1లో 112, మల్టీజోన్ 2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏఎంఐఈ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ రథ పరీక్ష, మెరిట్, ధృవపత్ర

0: పరిశీలన వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 13, 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి, లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ AMIలో అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జూలై 1 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు MBBS లేదా MDS, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎలక్ట్రికల్ ఓవర్సీస్, ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఈడితో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా ఖాళీలకు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 27 నుండి 37 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

0: రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు.

0: అన్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డ్ అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి, వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుఫానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు. సోమవారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.
5: వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలియజేయడానికి సోమారం ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వర్షాకాలంలో పశువులకు వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజశేఖర్ గారు.
6: నమస్కారం సార్.
5: ఈ వర్షాకాలంలో మరి పశువులకు వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటిది, మరి వాటి గురించి తెలియజేస్తారా?
6: సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ అనేది బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి మరియు అవి వేగంగా వ్యాప్తి చెందడానికి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులు కూడా వర్షాకాలం ప్రతి సంవత్సరం వచ్చేదే కదా, ఆ వరద బురద సాధారణంగానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ పట్టించుకోరు. సో దానివల్ల ఈ గొంతు వాపు మరియు జబ్బ వాపు లేదంటే చిటుక రోగం లాంటి రోగాలకు సంబంధించిన సూక్ష్మజీవులు అనేవి విస్తారంగా వ్యాపించి పశువులకు మరియు గొర్రెలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
5: అంటే మీరు జబ్బ వాపు అంటున్నారు ఇప్పుడు, మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఈ వ్యాధి రాకుండా?
6: జబ్బ వాపు అనేది ప్రధానంగా తెల్లజాతి పశువులలో వస్తుంది. అంటే ఎద్దుల్లో కానీ, లేగలలో కానీ, ఆవులలో కానీ ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ జబ్బవాపు అనేది క్లాస్ట్రీడియం చవ్వై అనే ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అంతేకాకుండా ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు గల పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది.
5: ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఎలా సోకుతుంది?
6: ఈ జబ్బవాపు వ్యాధి అనేది ముఖ్యంగా బ్యాక్టీరియా యొక్క స్పోర్స్, అంటే అవి బ్యాక్టీరియా అననుకూల పరిస్థితుల లోపల చిన్న గుళికలాగా మారుతుంది. గుళికలాగా మారి నేల లోపల దాచుకుంటుంది. ఎప్పుడైతే దాని వాతావరణం మారి దాని యొక్క వర్షాలు పడి దాని యొక్క అనుకూల వాతావరణం వచ్చిందో అప్పుడు ఇది పశువులోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. నేల నుంచి నేరుగా పశువులోకి వ్యాపించే అవకాశం ఉంటుంది మట్టి నుంచి. కానీ ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకు రాదు. సో ఇది పడుకున్నప్పుడు, గాయాలు అట్లా అయినప్పుడు ఇది నేల నుంచే ఈ తెల్ల పశువులకు అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది.

0: ముఖ్యంగా ఇది కండరాలు అంటే ఎక్కడైతే తొడ భాగం కానీ జబ్బు భాగం కానీ ఉంటుంది కదా, అక్కడ ఆ భాగం లోపల ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం ఉంటుంది.
1: అంటే ప్రధానంగా ఇది ఆవులు ఎద్దులకు
0: తెల్ల పశువుల లోపల వచ్చే అవకాశం ఉంటుంది,
1: గేదెలకు వచ్చే అవకాశం తక్కువ
0: తక్కువ.
1: అంటే ఇప్పుడు జబ్బబాబు సోకినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి?
0: ముందుగా మనం ఈ జబ్బబాబు వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్టయితే ఇది ఎక్కువ కండరాలు ఎక్కువగా ఉండే జబ్బులో కానీ తొడలో కానీ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా అక్కడ ఏమవుతుందంటే ఒక గాలి లాంటి వాయువు లాంటివి విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. అయితే రైతు కానీ పశువైద్యులు కానీ అది ఆ ప్రాంతంలో ఈ వాపు ప్రాంతంలో నొక్కినప్పుడు క్రిప్టేటింగ్ సౌండ్ అంటే చిటపట అనే సౌండ్ వస్తుంటుంది అనమాట, ఏర్పడుతుంటుంది మనకి. గాలి అటు ఇటు మూవ్ అవడం వల్ల వచ్చే సౌండ్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఆ రకమైన అంతేకాకుండా అక్కడ నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది ఎక్కడైతే ఈ వ్యాధి సోకిందో. సో ఈ రకమైన లక్షణాలను బట్టి మనము జబ్బువాపు వ్యాధి సోకిందని గుర్తించవచ్చు. అంతేకాకుండా పశువు జ్వరము, మేతమైపోవడం, కుంటుకుంటూ నడవడము, ఒక్కొక్కసారి దీని సివియారిటీ అంటే తీవ్రత ఎక్కువైనప్పుడు 24 గంటల లోపల కూడా పశువు చనిపోయే అవకాశం ఉంటుంది.
1: అంత ప్రమాదకరమైన
0: వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స కూడా ఉంటుంది, ముఖ్యంగా పెన్సిలిన్ జి అనేది ఒక ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అదేవిధంగా పశువైద్యులు ఏం చేస్తారంటే ఆ వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ వాపు అంటే వాపు ఉంటుంది కదా, ఆ వాపు దగ్గర కట్ చేసినట్టయితే దానిలోంచి ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వస్తుంటాయి. ఆ ఫ్లూయిడ్స్ బయటికి పోవడం వల్ల కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దానికి నొప్పికి మరియు జ్వరానికి సంబంధించిన యాంటీబయాటిక్స్, నొప్పి ఇంజెక్షన్లు వేస్తుంటాము. ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా ముందస్తు టీకాలు వేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గము. 3 నుంచి 6 నెలల వయసున్న పశువులన్నిటికీ కూడా టీకా వేయించుకోవచ్చు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడే ముందట, ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ గవర్నమెంట్ సప్లై కూడా మొదలైంది కాబట్టి వర్షాలు స్టార్ట్ అయ్యే ముందట ఈ జబ్బువాపుకు సంబంధించిన టీకా వేసుకున్నట్లయితే ఈ జబ్బువాపు రోగం నుంచి నివారణ అనేది పొందవచ్చు.
1: ఇప్పుడు ఈ టీకాలు అంటున్నారు అంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా?
0: ఇప్పుడు ప్రభుత్వం టీకాలు అనేది ఉచితంగా ఇస్తుంది. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో మనకి 4 జూన్ నుంచి ఈ కార్యక్రమం అనేది మొదలైంది కాబట్టి రైతులు తమ తమ పశు వైద్యశాలను సంప్రదించి వాళ్ళ వాటికి ఉన్న తెల్ల పశువులకు ఖచ్చితంగా ఈ టీకా వేయించుకోవాల్సిందిగా మనవి.
1: ఇప్పుడు ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైందని అంటున్నారు, వ్యాధి సోకినాక ఎన్ని రోజుల లోపల చికిత్స చేయించుకోవాలి రైతు?
0: ఏవైతే లక్షణాలు చెప్పామో, కుండు వాపు రావడం కానీ కుంటడం కానీ లక్షణాలు ఏవైతే చెప్పామో ఆ లక్షణాలు కనుక కనబడినట్లయితే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. ఆ పశువైద్యుడు దాని లక్షణాలను అబ్జర్వ్ చేసి ఒకవేళ దాన్ని జబ్బువాపు కింద గుర్తించినట్టయితే వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు.
1: అంటే వీలైన తొందరలో అంతే. ఈ పశువులలో జబ్బువాపును నివారించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా?
0: జబ్బువాపు నివారించడానికి దానికి టీకాలు ఉంటాయి సార్. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు లోపల మనకి పశువులకు టీకాలు అనేది వేస్తూ ఉంటాం. 3 నుంచి 6 నెలల వయసున్న పశువులకు ఖచ్చితంగా ఈ టీకా వేయించుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరం దానికి బూస్టర్ డోస్ అంటే ఇప్పుడు ఈ డోస్ అయితే వేయించాము కాబట్టి మళ్ళీ రిపీటెడ్ డోసు మళ్ళీ 1 ఇయర్కి ఒకసారి వేయించుకోవాలి. దాని ద్వారా మనము మన జబ్బువాపు అనేది నివారణ చేసుకోవచ్చు.
1: అంటే ప్రతి సంవత్సరం తప్పకుండా సరైన సమయానికి
0: ప్రభుత్వమే వాటిని ఉచితంగా వేస్తుంది కాబట్టి రైతులు కొంత అలర్ట్గా ఉండి ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వేసుకుంటే సరిపోతుంది.
1: ఈ చిటికా వ్యాధి అంటే ఏమిటి, మరి దాన్ని ఎలా గుర్తించాలి రైతులు?
0: గొర్రెల్లో వచ్చే వ్యాధుల్లో అత్యంత తీవ్రమైనది, అత్యంత ముఖ్యమైనది చిటికా రోగం అంటాము. దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఇది ఈ వ్యాధి అనేది ఆ గొర్రె యొక్క జీర్ణ వ్యవస్థ లోపల క్లాస్ట్రీడియం పర్ఫ్యూజెన్స్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అది విడుదల చేసే స్రావాల వల్ల ఈ వ్యాధి అనేది, అది విడుదలేసే విషయం వల్ల, ఆ బ్యాక్టీరియా విడుదలేసే విషయం వల్ల ఈ వ్యాధి అనేది గొర్రెలు లేదా మేకలలో వస్తుంది అనమాట. సో ఎక్కువ మొత్తం లోపల ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనము ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత పరిగ వదిలేస్తాం, మొక్కజొన్న వదిలేస్తాం. ఏమైందంటే ఒక్కోసారి ఎక్కువ దొరకడం, మేత ఎక్కువ దొరకడం వల్ల అవి ఎక్కువ తింటాయి. ఎక్కువ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ లోపల ఉండే ఈ బ్యాక్టీరియా వాటి యొక్క విషయాలను విడుదలయిస్తుంది అనమాట. సో అట్లా ఓవర్ ఈటింగ్, తినాల్సిన దానికంటే ఎక్కువ తినడం వల్ల, ఓవర్ ఈటింగ్ అవ్వడం వల్ల ఈ చిటిక రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు ఆహారం అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కాకుండా ఈ బ్యాక్టీరియా వేగంగా ఇంకా పెరగడానికి అభివృద్ధి చెందుతుంది. అందుకనే దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అంటాం.
1: అంటే దీని నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు?
0: ఇది ముందుగా దీని లక్షణాలు చూసినట్టయితే, ఈ వ్యాధి లక్షణాలు చూసినట్టయితే పశువులు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిటిక వేసే లోపల చనిపోతుంటాయి అనమాట గొర్రెలు. అందుకనే దీన్ని చిటిక రోగం అంటారు తెలుగులో. నాను తెలుగు భాషలో, మనం సాధారణ భాషలో, వాడుక భాషలో చిటిక రోగం అని ఎందుకు అంటాం అంటే చిటిక వేసే లోపల చనిపోతాయి. అంటే ఎటువంటి లక్షణాలు చూపించకుండా, మనం ఏ విధమైన ట్రీట్మెంట్ అందించకముందే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి

0: వీటి లక్షణాల్లో ముఖ్యంగా ఏ లక్షణాలు చూపెట్టకుండా చనిపోవడం అనేది మొదటిది. అదేవిధంగా కొన్నిసార్లు పశువు గిలగిల కొట్టుకుంటుంది, తన్నుకుంటుంది, తన్నుకొని ఆ పొట్ట లోపల తన్నుకుంటుంది, పొట్టలో నొప్పి రావడం వల్ల పొట్ట లోపల తన్నుకుంటుంది. అదేవిధంగా పచ్చగా అంటే గడ్డి ఆకారం లోపల పేడ వేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ రకమైన లక్షణాలను గమనించినట్లయితే రైతు దీన్ని చిటిక రోగం కింద భావించవచ్చు.
1: అంటే రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉంటాయా రైతులు తీసుకోవడానికి?
0: ఉంటాయి. ఇప్పుడు ఈ చిటిక రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే రైతులు వీటికి ప్రతి సంవత్సరం ఎండాకాలం అంటే ఈ తొలకరి వర్షం పడే గడ్డి ఉంటుంది కదా, తొలకరి వర్షం పడ్డ తర్వాత వచ్చే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి తినడం వల్ల ఎక్కువగా చిటిక రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలకరి వర్షం కంటే ముందే రైతులు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తుంది దీనికి. ప్రతి సంవత్సరం ఈ జూన్ మాసం లోపల వాటికి మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కానీ రైతులు ఆ గొర్రెలకు టీకాలు వేయించినట్లయితే మనకిది ఈ క్లాస్ట్రీడియం పర్ఫినియస్ బ్యాక్టీరియా నుంచి రోగనిరోధక శక్తి పెరిగి దాని నుంచి మనకు నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: ఈ చిటిక వ్యాధి అనేది ఎలాంటి జంతువులకు వస్తుంది?
0: గొర్రెలు మేకలలో ఎక్కువగా ఈ అవకాశం ఉంటుంది. ఈ మామూలుగా మనకు తెలంగాణ లోపల అత్యధికంగా గొర్రెల పెంపకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి అత్యంత ఆర్థిక ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యాధి. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా చిటిక రోగానికి సంబంధించిన టీకాలు అనేవి గొర్రెలకు వేయించుకోవాలి.
1: అంటే ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలి. నష్టం అనేది వాటిల్లకుండా ఉంటుందంటారు,
0: నష్ట నివారణ చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు టీకాలు అన్నారు, మరి టీకాలు వేయడానికి అంటే ఏదైనా పద్ధతి ఉందా
0: రైతులకు? మందలోని పశువులన్నిటి అంటే మందలో ఉన్న గొర్రెలన్నిటికి కూడా టీకాలు వేయించుకోవాలి. కాకపోతే ముఖ్యంగా ఏవైతే సూడి గొర్రెలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎందుకంటే అవి 4 నెలల ముందు ఈయన వాటికి 4 నెలల ముందు వేయించుకున్నట్టయితే వాటి యొక్క మురుపాల లోపల ఈ టీకాకు సంబంధించిన రోగనిరోధక శక్తి అనేది పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, పుట్టబోయే పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా వ్యాధి రాకుండా నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఈయన నెలకు 4 నెలల ముందున్న వాటికి ఖచ్చితంగా గర్భిణీ గొర్రెలకు కంపల్సరీ వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే మనకి పిల్లల లోపల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
1: అంటే టీకాలు సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తాం?
0: సంవత్సరానికి ఒకటేసారి ఇస్తాము. అది కూడా తొలకరి వర్షం పడే ముందట లేదంటే జూన్ మొదటి వారం, మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం లోపల వేస్తాం.
1: వేసుకుంటే బాగుంటుంది. అది కూడా గర్భిణీ ఉన్న గొర్రెలకు మేకలకు వేస్తే
0: పుట్టబోయే పిల్లలకు కూడా రోగనిరోధక శక్తి అందుతుంది.
1: ఇప్పుడు గొంతు వాపు వ్యాధి అంటారు, మరి ఈ వ్యాధికి కారణాలేంటి, మరి ఎలా వ్యాపిస్తుంది ఆ వ్యాధి?
0: ముఖ్యంగా గొంతు వాపు వ్యాధి అనేది మనము ఇంగ్లీష్ లోపల హెమరేజిక్ సెప్టిసీమియా హెచ్ఎస్ అంటాము. ఈ గొంతు వాపు వ్యాధి అనేది ప్యాచురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనకు గాలి లేదా కలుషితమైన నీటి ద్వారా, కలుషితమైన మేత ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాపిస్తుంది. కొన్ని పశువుల లోపల గొంతు భాగం లోపల ఈ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఇక్కడ కేంద్రీకృతం అయి ఉంటుంది, దాని యాక్టింగ్ ఏరియా అనేది గొంతు కింద ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువుల లోపల గొంతు అనేది కొద్దిగా ఉబ్బుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి అనేది ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి.
1: ఇప్పుడు ఆవులు అదే గేదెలు ఉంటాయి, మరి వాటిలో కూడా గొంతు వాపు వ్యాధిని ఎలా గుర్తించాలి రైతులు, ఎలా నివారించుకోవాలి?
0: మంచి ప్రశ్న. ఇది ముఖ్యమైన లక్షణాలు ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ వ్యాధి సోకిన పశువుల లోపల చాలా రకమైన శారీరక మార్పులు అనేవి కనబడుతుంటాయి. ముఖ్యంగా పశువులకు అత్యధిక జ్వరం వస్తుంది, అంటే 106 డిగ్రీల వరకు, 105 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. అదేవిధంగా విపరీతమైన సొంగ గారుతుంటుంది నోట్లోంచి, రెండు వైపులా విపరీతమైన సొంగ గారి పశువు ఊగుతూ ఉంటుంది, ముందుకు వెనుకకు ఊగుతూ ఉంటుంది. దవడ కింద గొంతు భాగం లోపల వాపు వస్తుంది. సో ఈ వాపు అనేది ఒక్కొక్కసారి ఛాతి వరకు కూడా వెళ్ళవచ్చు, లేదంటే ఊపిరితిత్తుల వరకు వెళ్ళి కూడా అది ఊపిరి తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. అప్పుడు ఇది గురక పెడుతుంటుంది, శ్వాస అనేది గురకలాగా అనిపిస్తుంటుంది. ఈ సొల్లు గారుకుంటూ శ్వాస అనేది గురకలాగా ఉంటూ అత్యధికంగా జ్వరం వచ్చినట్టయితే ఈ 3 ప్రధాన లక్షణాలను బట్టి మనం గమనించవచ్చు ఇది గొంతు వాపు వ్యాధి అని. కాబట్టి ఇమీడియట్గా రైతులు పశు వైద్యులను సంప్రదించాలి.
1: మరి గొంతు వాపు వ్యాధికి చికిత్స నివారణ ఏమైనా ఉందా, ఎలా చేసుకోవాలి?
0: ఈ గొంతు వాపు వ్యాధి అనేది ఆవుల కంటే గేదెల లోపల ఎక్కువగా వస్తూ ఉంటుంది. గేదెల లోపల దీని యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మరి ఒక్కొక్కసారి ఏమవుతుంటే వ్యాధి సోకిన ఇమీడియట్గా తొందరగా ఐడెంటిఫై చేయకపోతే మాత్రం తొందరగా పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే అబ్జర్వ్ చేసుకుని ఆ గురక పెడుతుందని అప్పుడు అనిపించినప్పుడు ఇమీడియట్గా పశు వైద్యునికి సంప్రదించాలి. దీనికి సంబంధించి మనకు యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ కనుక సంబంధిత పశువైద్యులు సమయానికి అందించినట్లయితే పశువును మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా

0: వీటికి ప్రతి సంవత్సరం మనకు టీకాలు అనేవి సరఫరా చేయబడుతూ ఉంటాయి ప్రభుత్వం నుంచి. హెమరేజిక్ సెప్టిసీమియా హెచ్ఎస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు గేదెల లోపల ఇదే సీజన్లో, వర్షాకాలం యొక్క సీజన్లో జూన్ రెండవ వారం లోపల ఖచ్చితంగా, ఒకటి మొదటి వారం లేదా రెండవ వారం లోపల ఖచ్చితంగా పశువులు అనేవి గొంతువాపు టీకాలు అనేవి వేయించుకున్నట్లయితే మనకి ఈ వ్యాధి రాకుండా మనం నివారణ చర్యలు చేపట్టుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఈ వర్షాకాలం లోపల టైర్లు కానీ లేకపోతే పగిలిన డబ్బాలు కానీ గోళాలు కానీ ఇట్లాంటి వాటిలలో నీటి నిల్వ అనేది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా షెడ్ లోపల ఏ విధమైన గుంతలు కానీ తర్వాత నీటి నిల్వ స్థానాలు ఏమైనా ఉంటే వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మేత అనేది తడవకుండా వర్షాకాలం నీటి ద్వారా కలుష్యం కాకుండా మేత అనేది పరిరక్షణ చేసుకోవాలి. స్వచ్ఛమైన మేత అందించాలి, పశువులకు మంచి నీరు మాత్రమే అందించాలి. అట్లాంటప్పుడే రైతులకు పశువుల నుంచి మంచి పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ జరిగి మంచి దిగుబడి అనేది ఆర్థికంగా లాభం అనేది జరుగుతుంది.
1: అంటే గొంతు వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. అంటే ప్రధానంగా శుభ్రంగా ఉంచుకోవాలి షెడ్,
0: పరిశుభ్రంగా
1: పశువుల చుట్టూ కూడా శుభ్రత అనేది పాటించాలి. వాటికి
0: మనం ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంటాం, పశువులకు కూడా ఖచ్చితంగా శుభ్రత అనేది ఉంచాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని నీట్గా చేసుకు పరిశుభ్రత పరచుకున్నట్టయితేనే మంచి లాభాలు ఉంటాయి. ఇది చిన్నదే కదా అని వదిలేస్తే మాత్రం అది ఏ రకమైన పెద్ద రోగానికి దారితీసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని శుభ్రపరచుకోవాలి.
1: చివరకు ఒక ప్రశ్న అండి, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ పశువులు కానీ లేకుంటే మేకలు గొర్రెలు కానీ వ్యాధిన పడే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే కొత్త నీరు వస్తుంది, రకాలుగా మార్పులు జరుగుతుంటాయి వాతావరణం. కాబట్టి మరి రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వాతావరణానికి తగ్గట్టుగా పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే?
0: వర్షాకాలానికి ముందే రైతులను తయారు చేసే విధంగా ప్రభుత్వం సమాయత్తమైంది ఆల్రెడీ. కాబట్టి ఫీల్డ్ లోపల మనకు 3 నుంచి 4 రకాల టీకాలు అనేవి అందించడం జరుగుతుంది. వ్యాధి చికిత్స కంటే నివారణ ముఖ్యం. అంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకునే కంటే వ్యాధి రాకంటే ముందే వ్యాధిని అరికట్టడానికి మనకు మనుషులలో కానీ పశువులలో కానీ టీకాలు అనేవి అందిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వము గొర్రె లోపల చిటిక రోగానికి, తర్వాత గేదెల లోపల గొంతువాపుకు, మరియు పశువులు ఆవుల లోపల మనకు జబ్బవాపుకు టీకాలు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ టీకాలను వేయించినట్లయితే ఈ వ్యాధి రాకముందే నివారణ అనేది చేపట్టుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకునే కంటే వ్యాధి రాకంటే ముందే నివారణ అనేది చేపెట్టుకోవడం ఒక అంశము. మళ్ళీ అదేవిధంగా రైతులు తమ యొక్క పశువులను ఈ వర్షాకాలం లోపల వర్షాల లోపల మేపడం కానీ, తర్వాత బురద నీటిని తాగించడం కానీ ఇట్లాంటివన్నీ దూరం పెట్టాలి. అదేవిధంగా షెడ్లలో ఉండే పశువులకైతే ఖచ్చితంగా మనకి షెడ్ లోపల ఏ విధమైన నీటి నిల్వ కానీ, తర్వాత దోమలు పెరిగే అవకాశం ఉండేటట్టుగా అవి కానీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మేత, పచ్చి మేత కానీ ఎండు మేత కానీ వర్షానికి తడవకుండా, తర్వాత కలుషితమైన నీరు దానికి తాకకుండా, అదేవిధంగా పాడైన ఆహారం వేయకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా కూడా మంచిగా లాభాలు పొందవచ్చు.
1: ఇంతవరకు వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి సోమారం ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు వర్షాకాలంలో పశువులలో మరియు గొర్రెలలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు శ్రీ కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.
5: నమస్కారం అండి కొంగరి వీరభద్రయ్య గారు.
6: చెప్పండి సార్,
5: మీరు గుంటూరుపల్లి గ్రామంలో అంటే వ్యవసాయం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పాడి పశువుల పెంపకం కూడా చేస్తున్నారు కదా?
6: అవును సార్.
5: ఎంతకాలం నుండి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఈ పాడి పశువుల పెంపకం ఎప్పటికెళ్ళి

0: చేస్తా ఉన్నారు మీరు?
1: గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. బోర్ వేసుకున్నాను, పాడి పరిశ్రమలో సేవ చేసుకుందా అనుకున్నా, 10 మందికి సేవ ప్రారంభం అనుకున్నా. ఉత్సాహంతో నిమ్మలంగా 1 ఎకరం వరి పొలం పండించుకుంటూ తిండికి నెలమంది గతం లీజుకి ఇచ్చాను. గతం 1 ఎకరం పెట్టి 10 బర్రెలు పెట్టి డైరీ పాలు నడిపిస్తాను సార్.
0: ఈ 10 బర్రెలు తీసుకున్నాను, ఎన్ని రోజులు తీసుకుని మీరు?
1: గతం ఇప్పుడు 5 సంవత్సరాలు సార్.
0: 5 సంవత్సరాలు పాడి చేస్తున్నాను సార్. అంటే ఈ బర్రెలు కొనాలంటే అంటే మీరు ఎట్లాంటి ఎన్నుకుంటారు? అంటే పాడి మరి బాగా పాలు వస్తున్నాయి కదా, దిగుబడి బాగా వస్తున్నాయి కదా, మరి బర్రెలను ఎట్లా ఎన్నుకుంటారు, ఎట్లాంటి వాటిని?
1: బర్రె సంఘం బట్టి పాడి వద్దు, మాకు 10 లీటర్లు ఇస్తే మాకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబం సాధుకోవాలన్నా బతికించుకోవాలన్నా పాడి పశువులతో బతుకుందాం అనే ఆలోచనతో పాడి పశువులతో మేము పెంచుకుంటున్నాం సార్. జీవనం కొనసాగిస్తున్నాం.
0: అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు?
1: ఒంగోలు జాతి కాబట్టి ఇప్పుడు మన ఖమ్మం దగ్గర నుంచి తిడుగుని ఉండదు సార్. తిడుగు అక్కడి నుంచి తీసుకొస్తుంటారు
0: సార్. ఎంత పడుతుంది అండి ఒక బర్రె తెచ్చుకోండి మీకు?
1: ఇప్పుడు మా ఏప్రిల్ మే నెలలో అయితే 120,000 130,000 సార్ ఒకటి.
0: మీరు కొన్నప్పుడు?
1: ఇప్పుడు సార్ కొనాలంటే మేము అప్పుడు మేము బర్రెను కట్టి ఉపయోగం చేస్తాం సార్. ఎక్కువ ఒక కట్ట నీడలో పాలు తగ్గింది అనుకో, మళ్ళీ పిక పాలు కావాలంటే ఏం చేస్తారు, మళ్ళీ కొద్దిగా తీసేసి దాన్ని ఇంకో దాన్ని కొనుక్కోసుకుంటారు.
0: పాలు ఇవ్వకపోతే
1: మార్చుకుంటా ఉంటారు. పాడి అయితే కట్టే ఉపాయం చేస్తా సార్ ఎక్కువగా నేను.
0: మళ్ళీ పాడి వచ్చే విధంగా చూసుకుంటారు, అంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ బర్రెలు అది పెంచుకోవాలంటే మీరు ఏమైనా షెడ్ అట్లాంటిది చేసుకున్నారా?
1: షెడ్ వేసాము సార్.
0: అంటే ఈ పశువులన్నీ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు మీరు వాటిని?
1: అంగట్లో కొనుక్కున్నా సార్.
0: కొనుక్కొని తెచ్చుకున్నారా? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి పశువులు?
1: అంటే వాటి ఆరోగ్యం పరిశుభ్రంటే పరిశుభ్రత ఉండాలి సార్. పరిశుభ్రత ఉంటేనే పాడి వేయగలుగుతుంది సార్. పచ్చి మీద 360 రోజులు మేపుతూనే ఉంటుంది సార్ నేను. ఒకవేళ ఎట్లా మనకి చలికాలం మేత అందుద్దు అందుకని చెప్పి వరిగడ్డి కట్టలు వేసి మేపుకుంటారు.
0: ఇంకెలాంటి దాణా పెడతా ఉంటారు?
1: అంటే పేసర పొట్టు, మినపొట్టు, మామూలుగా మిక్సర్ ఇవన్నీ మిక్స్ చేసి తవుడు నానబెట్టి తవుడు మీద వేసుకుంటే నీళ్ళు తాపుతాం సార్. పొద్దుకి 3 సార్లు తాపుతాం సార్ నీళ్ళు.
0: నీళ్ళు తాగియాలి, మంచి తవుడు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అంటే ఇప్పుడు ఎండాకాలం ఒక రకము, వర్షాకాలం ఒక రకము, చలికాలం ఒక రకం దానా ఉంటుందా?
1: లేదు సార్. మాకు ఏంటంటే పాలుగా ఉత్పత్తి కావాలి, వాటికి ఆరోగ్యం చూసుకోవాలి, మేత చూసుకోవాలి సార్.
0: కాబట్టి అన్ని రకాల దానా అందిస్తూ ఉంటా
1: సార్. దాని ఆరోగ్యం బట్టి మన దానా బట్టి సహకరించిన దాన్ని బట్టి పెడుతుంది సార్.
0: దాన్ని బట్టి ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బర్రెలు అన్నారు, అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? ఇప్పుడు దానికి జబ్బులు ఏమైనా వస్తూ ఉంటాయా, లేదా చూడి కట్టకపోతే? అంటే ఇట్లాంటి
1: చూడి అంటే మన సహకరిస్తాం, బర్రె మోగేది అవుతుంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకొని మనం కట్టియాలనుకుంటే మనం తెలుసుకొనే కట్టిస్తాం. మళ్ళీ డాక్టర్ సహకరించలేదు అనుకో, వేరే డాక్టర్ దగ్గర పోయి ఇట్లా మా బర్రె తీగేస్తుంది, మరి మోగేదా ఏందో తెలియదని రాని సార్ అంటే చేపెట్టి చూస్తారు, లేకపోతే లక్షణాలు చూసి చెప్తాడు. మేమే తెలుసుకొని మేము సహకరిస్తాము, వాళ్ళు వచ్చి చూస్తారు.
0: అంటే ఈ లక్షణాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు?
1: తీసుకెళ్తాం సార్.
0: తీసుకెళ్తే వాళ్ళు చూసి చెప్తారు. ఎదగట్టిందా లేదా,
1: ఎదగొచ్చిందా రాలేదు అని కూడా చెప్తారు సార్.
0: ఎదగొచ్చిన దాన్ని బట్టి మీరుగా మిగిలిన కార్యక్రమం చేస్తారు?
1: మేము చేసుకుంటాం సార్. 20 రోజులు నెల దాటింది కంటే ఇక మామూలుకి కట్టు నిలబడ్డది అనుకుంటాం. దాని ఆరోగ్యం మంచి చూసుకుంటాం, 3 సార్లు కడగటం, దాణ పెట్టడం, మంచి ఆరోగ్యం చూసుకుంటే కడితే ఒక 3 నెలలు దాటిన కానీ ఒక పూట పడుతుంది ఒక భార్య, ఒక 6 నెలలు ఒక వేస్తుంది ఒకటి, ఒకటి 6 నెలలు దాకా ఇస్తుంది. ఇక 3 నెలలు గ్యాప్ ఉంటుంది, ఒక పూట పడుతుంది అది తంతది.
0: కానీ ఇట్లాంటి రకాలు
1: ఉంటాయి
0: సార్.
1: కొన్ని దూడ చచ్చిపోతే, దూడ చచ్చిపోయిందా దాని పరిస్థితి బాగుంటుంది. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటది, పాలివ్వదు, సూదియటమా, సూది అయితే ఆరోగ్యం ఎఫెక్ట్ పడుతుంది అనే ఆలోచనతో దానా సహకరిస్తాం మేము. దానా పెట్టుకుంటే తీస్తే మనకు కూడా సేఫ్టీ, ఎందుకంటే పాలకు ఇన్స్పెక్షన్ రాకుండా కూడా, ఏమైనా డబ్బులు రాకుండా కూడా ఆరోగ్యంగా చూసుకోవడానికి దానా సహకరిస్తాం ఎక్కువగా. సూదులకు పోవు సరే.
0: అంటే ఇప్పుడు ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి ఇక్కడ బర్రెలకు ఎక్కువగా, ఎలాంటి ఎదుర్కొంటాం?
1: ఇప్పుడు నేను మినిమం ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిన సార్ నేను పెట్టబట్టి, ఎలాంటి బర్రె బీమా వచ్చి చచ్చిపోవడం జరగలే ఇంతవరకు. కట్టి మేము మేపుకోవటం పిండుకోవటం వరకే కానీ ఎలాంటి

0: బీమా సహకారం రాలేదు కాబట్టి దుడ్డు రాకపోతే దాన పెట్టి సహకరిస్తుందండి. దుడ్డు అవి 21 రోజు కాంచి నట్టల మంది ఒకసారి పురుగు మాది ఏదో మన కడుపుల నొప్పి ఏదైనా దుడకి సహకరించాలంటే డాక్టర్ సహకరిస్తాం, పోయి తీసుకొచ్చి వాటికి వాయిస్తాం సార్.
1: ఈ పశువులకు వ్యాక్సిన్ చేస్తూ ఉంటారు కదా?
0: మరి
1: మీరు ఇక్కడ మీకు
0: మాకు అక్కడ కూడా సహకరిస్తారు సార్. మాకు వచ్చి మేము కూడా సహకరిస్తాం. ఇక్కడ వేసినప్పుడు మాకు కూడా వేయాలా, మేము వేపించుకోవాలా, మేము సార్ని అడిగితే వేసుకోండి మేము అందుబాటు.
1: అంటే ఈ పశువుల విషయం లేదా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగా బలంగా ఉండి అభివృద్ధి చెంది పాలు బాగా రావాలంటే మీరు
0: ఎంత మేత మేపితే అంత ఆరోగ్యం ఉంటుంది సార్. భార్య మేత మేపంది ఆరోగ్యం పాలు ఇవ్వదు, అది ఆరోగ్యంగా కూడా ఉండవు సార్.
1: అప్పుడే మేత ప్రధానం,
0: మేత ప్రధానం, నీళ్లు సమృద్ధి ఆరోగ్యం పరిశుద్ధి వాటికి.
1: అంటే ఈ వాతావరణాన్ని బట్టి కూడా పాల దిగుబడి మారుతుందా?
0: మామూలుగా పసరగడ్డి మీద ఈగలు వస్తాయి చూడు సార్, అప్పుడు కొద్దిగా పాలు తగ్గుతుంటాయి సార్, ఈగ కొట్టి ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొద్దిగా మనం సహకరించుకుంటే దోమ తిరగట్టడము, ఈగలు రాకుండా,
1: ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి.
0: చూసుకో బర్ల మీద సార్,
1: బర్ల మీద
0: గచ్చిమి కొద్ది నిమ్మట సార్, ఎప్పుడు ఆ నిమ్మకి వచ్చి వాళ్తుంటాయి.
1: కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా
0: ఆరోగ్యంగా పాలిస్తాయి. ఫ్యాన్లు పెడతాం బర్లకి.
1: ఇంకొకటి అంటే ఇప్పుడు వర్ష మీకు ఎక్కువ దిగుబడి ఎప్పుడే పాల దిగుబడి వర్షాకాలమా లేకుంటే ఎండాకాలమా?
0: ఆరోగ్యంగా మేపుతుంటే ఏ ఎప్పుడైనా ఇస్తాయి సార్ భార్య పాలు, సమృద్ధికి ఎప్పుడైనా ఇస్తుంది భార్య పాలు.
1: అంటే ఆరోగ్యం ముఖ్యం,
0: ఆరోగ్యం ముఖ్యం సార్ భార్యకి.
1: అంటే ఇప్పుడు దీనికి కావాల్సిన గడ్డి మీరేం పండించుకుంటారా?
0: ఒక ఎకరం సూపర్ మెన్ పెట్టినా సార్, నేను ఒక ఎకరం పెట్టినా
1: సరిపోతుందా మీకు? 10 బర్రెలకు
0: 10 బర్రెలకు ఇంటికి వస్తున్న తర్వాత మళ్ళీ ఇటు పెరుగుతుంది సార్ మన పశువుల మీద. పశువుల మీద ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిన సార్, నేను పెట్టంటే ఇటు వేసుకుంటూ పోతుంటా సార్.
1: అందులో వేస్తూ ఉంటారు,
0: ఇట్లా లేడుంటా సార్, లేడే పెట్టినా 4 ఆ నీళ్ళ పెట్టుకుంటే ఇటు 10 సార్లు కోసుకుంటే ఇటు 10 సార్లు కోసుకుంటే పెండ ఇటు వేసుకుంటా పోతుంటా. ఇటు ఎప్పుడైతే మునం కలుగుతుందో మళ్ళా నీళ్ళు వాటర్ కలుపుకుంటే పెండ గట్టి కలుపుకుంటా ఈజీ అవుతాం. ఒక యూరియా అయితే వాడండి సార్, చెప్పకైతే
1: ఏం వాడరు.
0: ఎప్పుడంటే ఒక దసరా ముమ్మట్లో చలి మలిగి పెరగట్లేదు అంటే అప్పుడు ఒక 2 యూరియా బస్సలు చల్లుతాం కదా.
1: అంటే ఇటు కోసుకుంటా అంటే పెరుగుతా ఉంటుంది,
0: పెరుగుతూ ఉంటుంది.
1: పశువులకు వచ్చిన
0: పెంటే
1: వాడుతూ ఉంటా,
0: వాడుతూ ఉంటుంది
1: సార్. దాన దానికి పెట్టుకుంటూ ఉంటారు ఇక గడ్డి
0: గడ్డి.
1: అంటే ఈ విధంగా మీకు లాభదాయకమే ఉంది అంటారు.
0: అంటే ఇప్పుడు ఫస్ట్ 3 బర్రెలతోనే స్టార్ట్ చేసాను సార్, నేను ఇప్పుడు 8 బర్రెలు ఉన్నాయి సార్ నాకు. 8 బర్రెలతోటి కానీ 1 లక్ష నెల వచ్చారక 1 లక్ష రూపాయలు ఖర్చులు 50,000 మిగులుతుంది సార్.
1: 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చినా 50 ఖర్చులు పైన 50 మిగులుతుంది.
0: 50 మిగులుతుంది.
1: దానా కానీ జీతం అంటే
0: జీతం లేదు సార్. మేము ముగ్గురం, మా అబ్బాయి ఇప్పుడు 9 గంటల దాకా మా అబ్బాయి సహకరించి పోతాడు, మళ్ళీ టైంలో మేమే యూజ్ చేసుకుంటాం మా భార్య భర్తలు ఇద్దరు.
2: ఇంతవరకు మీరు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామ రైతు శ్రీ కొంగరి వీరభద్రయ్య గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 అవుతుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణి అయితే వారు మొదట్లో గర్భవతి అయిన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరు తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. రెండవది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు

0: చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ఐసిడిఎస్ లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనేవాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారి నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్ అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మింతే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియచేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంవివైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంవివై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం? మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంవివై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అంటే ఫస్ట్ 4 నెలల పూర్తయినమ్మటే టీటీ వేయించటము, వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించడము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్

0: వైపుకు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ కనుక

0: దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఏవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదయ్యుండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ICDS ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచస్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మోదీని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. వీటితో పాటు మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులపై కూడా వీరిరువురు చర్చించారు. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్, అటవీ అనుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు రావడానికి కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన సమస్యలను అధిగమించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ది పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్దికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో

0: ఆకాశవాణి ప్రధానమంత్రిగా 4399 రోజులు ఒక సంకల్పం ఒక భారతం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణురాలు, చార్టర్డ్ అకౌంటెంట్. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
1: ఆకాశవాణి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. భారతదేశ ప్రధానిగా అత్యంత కాలం పనిచేసి చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గౌరవ ప్రధాని మోదీ గారు అరుదైన చారిత్రక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా 4399 రోజులు నరేంద్ర మోదీ చారిత్రక రికార్డు అనే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10, 2026 ఒక విశిష్టమైన రోజు. నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రజాసేవలో పునరంకితమవుతూ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సాధించిన 4398 రోజుల రికార్డును మోదీ అధిగమిస్తున్నారు. 2014 మే 26 ప్రారంభమైన ఈ పాలనా యాత్రలో 3 గెలిచి ప్రధానిగా పదవి నిర్వహించడం అసాధారణం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శ్రీ సతీష్ గారు, ప్రముఖ ఆర్థిక నిపుణురాలు చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి అరవింద గరికపాటి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిద్దరికీ హార్దిక స్వాగతం. నమస్కారం అండి. సతీష్ గారు, నెహ్రూ నుంచి మోదీ వరకు ఈ పాలనా రికార్డు ప్రయాణాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది కేవలం సంఖ్యా రికార్డేనా, లేక భారత ప్రజాస్వామ్యం పరిపక్వత చెందిన సంకేతమా?
2: పరిపాలన అనేటువంటిది రికార్డుల కోసం ఎక్కడ జరగదు, ఎన్నికలు కూడా రికార్డు కోసం జరగవు. మీరు ఆటలో కానీ ఎక్కడైనా కానీ ఆడుతుంటే రికార్డులు వస్తుంటాయి, కానీ రికార్డుల కోసం ఆడితే ఎక్కడ జరగదు. నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి విషయంలో కూడా 2001 ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 25 సంవత్సరాల పాటు వరుసగా ఒక ప్రభుత్వ అధినేతగా ఉంటున్నారు. ప్రధానమంత్రిగా వరుసగా 3 గెలవడం అనేది, అది వరుసగా నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీ గారికి మాత్రమే సాధ్యమైంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పవచ్చు. ఇది రికార్డును మనం కాదనలేము. అంటే

0: పాలన చేశారా లేకపోతే కేవలం రికార్డు కోసమే మూడోసారి చేశారు అనేటువంటి కాదు, ప్రజలు ఆయనను మూడు సార్లు వరుసగా ఎన్నుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి రికార్డు అనే చెప్పుకోవచ్చు. సంఖ్యాపరంగా కూడా నరేంద్ర మోదీ గారిని అభినందించాల్సిన విషయమే, ఎందుకంటే ఎవరు ఊహించలేదు 1990 తర్వాత కేవలం కూటమి రాజకీయాలు మాత్రమే ఉంటాయనేటువంటి దశ నుంచి లేదు సొంతంగా కూడా గెలవగలుగుతారు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు ప్రూవ్ చేశారు. మోదీ గారిని నెహ్రూ గారి ఆ కాలాన్ని గాని దీన్ని మనం పోల్చలేము, అంటే ప్రజాస్వామ్యం అప్పుడున్నటువంటిది సరైంది కాదా ఇప్పుడు కాదా అనేటువంటి చెప్పలేము. స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాలలో ఆయనకుండేటువంటి వెసులుబాటు వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత లేదంటే నెహ్రూ గారి తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సృష్టించడం అనేటువంటి పరిస్థితులు గానీ సామాజిక ఆర్థిక కోణాలను గానీ మనం బేరీజ్ వేసుకోలేము. దాన్ని దీని అసలు పోలిక కూడా పెట్టడం మంచిది కాదే మన దృష్టిలో. నెహ్రూ గారు ఆయన చేశారు, మోదీ గారు ఈయన చేశారు, ఇద్దరిని అభినందించాల్సిన విషయమే. 60 సంవత్సరాల తర్వాత రికార్డు బ్రేక్ అవడం అనేటువంటిది స్పష్టంగా మనం అభినందించాల్సినటువంటి విషయం.
1: మేడం అరవింద్ గారు, గత 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ స్థాయి అంతర్జాతీయంగా గణనీయంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వృద్ధికి మోదీ ప్రభుత్వ విధానాల పాత్ర ఎంతవరకు ఉందని భావిస్తున్నారు?
2: తప్పకుండా ఉందండి. 2014లో ప్రపంచ స్థాయిలో మనం 10-11 స్టేజ్ నుంచి ఈ రోజున 5వ స్టేజ్ లోకి వచ్చాము అంటే ఆర్థిక సంస్కరణలు ఎంతో కృషి చేశాయి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. జిఎస్టీ అనుకోండి, ఐబీసీ అనుకోండి, డిజిటల్ చెల్లింపులు గానీ, డిబిటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ గానీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గానీ, పిఎల్ఐ సంస్కరణలు గానీ అవి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు చాలా ఉపయోగపడ్డాయి. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎకానమీ రన్ అవ్వాలి అన్నా కూడా ఎంప్లాయ్మెంట్ తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం. సదుపాయాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ అభివృద్ధి అన్నది ఫలాలు అందరికీ అందుతాయి అండి.
1: సతీష్ గారు, నెహ్రూ కాలం నాటి భారత్ కు మోదీ కాలం నాటి భారత్ కు మధ్య రాజకీయ సామాజిక నేపథ్యంలో ఉన్న తేడాలేంటి?
0: స్పష్టంగా ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత తేడా ఉంది. నెహ్రూ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటికీ 100,000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి భారతదేశము, అప్పుడే 1947లో స్వాతంత్రం వచ్చి 1952లో మనం రాజ్యాంగం రాసుకునేంత వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 1952 తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగినటువంటి విధానం వేరు, భారతదేశంలో అనేక మార్పులు వచ్చినటువంటి సందర్భం. సో బానిసత్వం నుంచి సొంతంగా భారతదేశం ప్రజాస్వామ్యంలోకి గాని లేదంటే స్వాతంత్రంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో నెహ్రూ గారికి పోటీ లేనటువంటి సందర్భం, అప్పటికే స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించినటువంటి వీళ్ళందరి సందర్భం వేరు. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా అయ్యే నాటికి అంటే 60 సంవత్సరాల వ్యత్యాసంలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. సో ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని మనం అందుకే పోలిక చెప్పుకోలేము, రాజకీయ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ నెహ్రూ గారి కాలానికి మోదీ గారి కాలానికి చాలా స్పష్టమైనటువంటి తేడా మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ మోదీ గారు అనేకమైనటువంటి పోటీల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మనం ఆయనను కీర్తించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.
1: అరవింద్ గారు, జిఎస్టీ, నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా ఈ మూడు నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం చూపించాయంటారు?
2: వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్న కాన్సెప్ట్ తో జిఎస్టీని తీసుకొచ్చారండి. ఒకటే పన్ను విధాన వ్యవస్థను తీసుకురావాలి, తద్వారా వ్యాపార విస్తరణ జరగాలి, సులభతరం చేయాలి, కంప్లయన్స్ తగ్గాలి అన్న ఉద్దేశంతో చేశారు. నోట్ల రద్దు అనేది కూడా ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, డిజిటల్ చెల్లింపులు జరగాలి, బ్లాక్ మనీ తగ్గాలి, ఇరాడికేట్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. మీరు చూస్తే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న కిరాణా కొట్ల దగ్గర నుంచి బయట రోడ్డు మీద తిరిగే ఆటోలో తిరిగే ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి. ఇంత యూపీఐ పేమెంట్స్ ఇండియాలో జరిగినంతగా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగట్లా. అది జరగడానికి కారణం ఏమిటి అంటే ఈ డిజిటలైజేషన్. ఈ నోట్ల రద్దు అంటారా, మనకి నోట్ల రద్దు కూడా దానికి రకరకాల కారణాలు చెప్తున్నారండి. మనకి డిజిటల్ చెల్లింపులు ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో, ట్రాన్స్పరెన్సీ పెరిగి మన బిజినెస్ ఎకానమీ డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు అది ఎంతో అవసరం. ఉపాధి హామీ కూలీలకు కానీ ఎవరికైనా సరే పేమెంట్స్ అన్నీ చాలా ఈజీగా జరుగుతుంది. మీకు బ్యాంక్ అకౌంట్లు కూడా ఎదురు ఉండేవి కావు. అవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ జరిగింది కాబట్టి జరిగింది.
1: సతీష్ గారు, 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ రాజకీయ వాతావరణం ఇలా ఉంది, అప్పటి నుంచి భారత రాజకీయాల స్వరూపం ఇప్పటి వరకు ఎలా మారింది?
0: ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. 2014 పూర్వం అంటే భారతదేశ రాజకీయాల యొక్క శకాన్ని 2014 పూర్వము 2014 తర్వాత అనేటువంటి విభజన కూడా చేయొచ్చాము. అంటే 2014 కంటే ముందు 90వ దశకం వచ్చిన తర్వాత పూర్తిగా భారతదేశంలో సంకీర్ణ శకాలు మాత్రమే ఉన్నాయి, సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే వస్తాయి, కలగూర గంప లాంటి ప్రభుత్వాలు మాత్రమే రాగలుగుతాయి, దేశంలో సొంతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేటువంటి అవకాశమే లేదు అనేటువంటి ఒక దిశలోకి వెళ్ళిపోయింది. ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా ఇంకా భారతదేశంలో పూర్తి స్థాయి మెజారిటీ తోటి ఏ ప్రభుత్వం కూడా రాదు అనేటువంటి దశలోకి వెళ్ళిపోయిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేటువంటి స్పష్టత కూడా అక్కడ కనబడింది. భారతదేశంలో చాలా కలగూరగంప లాంటి ప్రభుత్వాలు రావడం వల్ల దేశం యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఆగమైపోతున్నాయి అనేటువంటి దిశలోకి ప్రజల్లో వచ్చేసి

0: ఆ ప్రజలు చాలా స్పష్టంగా మాకు ఒక బలమైనటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి నిర్ణయానికి ప్రజల యొక్క ఆశలకు ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా 2014 ఎన్నికల ఫలితాలను మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అంతకుముందు 2014 కంటే ముందు భారతదేశంలో కొన్ని కులీన విధానాలు వచ్చినాయి. అవి ఏంటంటే భారతదేశంలో జాతీయవాదం తగ్గిపోవడం, భారతదేశం అంటే దేశాన్ని ప్రేమించే వాళ్లను ఎగతాళి చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. దేశంలో కొందరిని సంతృప్తి పరిచేటువంటి పరిస్థితి పెరిగిపోయింది. దేశంలో ఆఖరికి దీపావళి టపాకుల లాగా వచ్చే ఉగ్రవాదులు, లేకపోతే వామపక్ష ఉగ్రవాదులు దేశంలో యొక్క ఆర్థిక స్థితిని కానీ ప్రజల యొక్క మానసిక స్థితిని కానీ చాలా తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి సందర్భంలో 2014 ప్రజలు ఒక ఆశను చూశారు. ఆశ వల్లనే 2014 ఈ రికార్డు రావడానికి కూడా కారణం అదేనేమో. బహుశా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి భారతదేశంలో ప్రజలు ఆశలు వదిలేశారు. ఆర్థిక పరంగా కానీ, రాజకీయంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, లేదంటే ఆటంకవాదులు తీవ్రవాదుల సంఖ్య పెరిగిపోవడం కానీ ఇవన్నిటి విషయంలో ప్రజలు ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో, అసలు భారతదేశం పరిస్థితి ఏంటి, విదేశాలకు వెళ్లేటువంటి పరిస్థితుల్లో కానీ, భారతదేశంలో పెట్టుబడులు పెట్టేటువంటి అంశంలో కానీ, రాజకీయానికి సంబంధించినటువంటి వాతావరణంలో ఏ ఒక్క ఎంపీ ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని బెదిరించడము, లేదంటే ఇద్దరు ఎంపీలు ఉండడము, లేదంటే కులానికో పార్టీ మతానికో పార్టీ పెట్టుకుని దేశం యొక్క రాజకీయ పరిస్థితులను శాసించే స్థితి నుంచి లేదు, ఈ దేశం కోసమే ఒక ప్రభుత్వం ఉండాలి, దేశం కోసమే ఆలోచించేటువంటి ఒక నాయకుడు ఉండాలనేటువంటి స్థితిలోకి మాత్రం 2014 మనము అభివర్ణించవచ్చు.
1: అరవింద్ గారు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి పథకాలు దేశ పారిశ్రామిక రంగాన్ని అంచనా వేసిన స్థాయిలో మార్చాయని చెప్పుకోవచ్చా?
2: మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలు భారత పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన మార్పులకు పునాది వేశాయి. మొబైల్ ఫోన్ తయారీ రంగం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, ఫార్మా రంగం, మీరు ఏ రంగం తీసుకున్నా సరే పెట్టుబడులు భారీగా పెరిగాయి. పిఎల్ఐ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా వాటికి సపోర్ట్ ఇస్తూ ఉందండి. కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. తయారీ రంగం కూడా చాలా వరకు డెవలప్ అయ్యింది ఇదివరకన్నా కూడా ఈ 10 ఏళ్లలో, ఇంకా పెరుగుతుంది కూడా. గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ బాగా ఇదివరకన్నా చాలా ఇంప్రూవ్ అవడం వల్ల కొత్త కొత్తగా స్టార్టప్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ డెవలప్ అయ్యేందుకు తోడ్పాటు గవర్నమెంట్ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ బయట ఉండడం వల్ల కొన్ని కొన్ని షార్ట్ టర్మ్ గా మనకి సెట్ బ్యాక్స్ రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. తయారీ రంగం వాటా కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. తయారీ రంగానికి ఇంకొద్దిగా తోడ్పాటు కూడా అవసరం ఉంటుంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కానీ, వికసిత్ భారత్ 2047 ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అన్ని అచీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే డెవలప్మెంట్ జరుగుతుందండి. ఎయిర్పోర్ట్స్ కూడా 2014 సుమారు 74 ఉంటే ఇప్పుడు దాదాపుగా 160 పైన ఎయిర్పోర్ట్స్ ఆపరేషనల్ లో ఉన్నాయి. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఎంతమంది ఎయిర్ టూరిజం యూజ్ చేసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళు కమ్యూట్ అవుతున్నారు అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక దేశంలో బాగా ఉంటుందో డెవలప్మెంట్ అనేది బాగా ఈజీగా జరుగుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఇంకా డెవలప్మెంట్ బాగా జరగాలి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఎకానమీలో మనీ బాగా రన్ అయ్యి ఇంకోళ్ళపై డిపెండ్ అయ్యే బదులు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మోడీ గారు తీసుకొచ్చింది. కరీ
1: సతీష్ గారు, మీరు చెప్పండి, 2025 జూలై 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 4077 రోజుల ప్రధానమంత్రి రికార్డును మోదీ అధిగమించారు. ఇప్పుడు నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డును కూడా అధిగమించారు. ఈ రెండు రికార్డుల మధ్య రాజకీయంగా వ్యత్యాసం ఏంటి?
0: ఇందిరాగాంధీ గారికేమో నెహ్రూ అనేటువంటి వారసురాలుగా, గాంధీ కుటుంబము లేదంటే నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఒక రాజకీయ పునాది ఉన్నది. ఆమెకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా కూడా కొద్దిగా కీర్తి ఉన్నది. నెహ్రూ గారి కుటుంబ వారసత్వం ఆమెదే అనేటువంటి విషయం స్పష్టంగా ఉంది. అప్పుడు జరిగినటువంటి రాజకీయ అంశాలను కూడా మనం చూడవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, అప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో విభజన కానీ, అంటే నెహ్రూ కూతురుగా ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారికి అవి సాధ్యమైనటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఇందిరాగాంధీ గారి రాజకీయంగా ఏవైతే రికార్డులు ఉన్నాయో అవి మోదీ గారు చేర్పేసినటువంటి అంశంలో ఇందిరాగాంధీ ఉండేటువంటి వెసులుబాటు మోదీ గారికి లేదు. ఆ రాజకీయ పునాది లేదు. వెనక ఉండేటువంటి కుటుంబ నేపథ్యము మోదీ గారికి లేదు. ఇందిరాగాంధీ గారికి ఆ వెసులుబాటు ఉండింది, ఇక్కడ లేదు. అందుకనే నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఉన్నారు కాబట్టి రికార్డును మనం తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి రికార్డు విషయంలో, నెహ్రూకు ఉన్నటువంటి రికార్డుల విషయంలో కొద్దిగా మనం వారికి ఉండేటువంటి వెసులుబాటు, వారికి ఉండేటువంటి నేపథ్యం, వారికి ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యము నరేంద్ర మోడీ గారికి ఉండేటువంటి నేపథ్యం అనేది లేదు. ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి, ఒక రైల్వే స్టేషన్ లో ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తిగా వచ్చి, సంస్థలో పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తను ముఖ్యమంత్రి అవుతారనేటువంటి విషయం తనకే తెలియని సందర్భం నుంచి ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించడం, అందులో ఓబీసీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలోకి రావడం, ఆయన తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఎవరు ఒక సాధారణ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కూడా గెలిచినటువంటి నేపథ్యం లేనటువంటి వ్యక్తి ఈ స్థితికి రావడం అనేటువంటి రికార్డుని మనం ఆ స్థాయిలోనే చూడాలి. కుటుంబ నేపథ్యం లేకుండా మోదీ గారు రావడము, వారికి కుటుంబ నేపథ్యం ఉంది, ఆ వెసులుబాటు ఉంది, 2 మెట్లు వారు మొదటనే ఎక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంత గోల్డెన్ స్పూన్ అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు.
1: అరవింద్ గారు, పిఎం కిసాన్

0: జన్ధన్ ఉజ్వల వంటి సంక్షేమ పథకాలు నిజంగా పేద వర్గాలకు ఏ విధంగా చేరాయని చెప్తారు?
1: పిఎం కిసాన్ ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యవర్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎప్పుడైతే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా స్కీమ్ కు సంబంధించిన ఇన్కమ్ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడితే ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే నీ కరప్షన్ అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. నిజంగా అర్హత ఉన్నవాడికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందితే దాని ద్వారా వచ్చిన డబ్బు ద్వారా వాళ్ళు ఎకానమిక్ హెల్ప్ చేస్తారు. ఒక స్టూడెంట్ కి డబ్బులు డైరెక్ట్ గా స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు వచ్చాయి లేదా ఒక రోజువారీ ఉపాధి హామీ కింద వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చాయి. సో వాళ్ళు ఆ డబ్బులను ఉపయోగించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి గానీ దానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ యోజన ద్వారా చాలా మందికి ఇదివరకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది కానీ బ్యాంక్ మొహం కానీ చూసిన అవకాశం ఉండేది కాదు. ఈ జన్ధన్ యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అవడం వల్ల ఎప్పుడైతే బ్యాంకింగ్ సిస్టమ్ వ్యవస్థలో వాళ్ళని తీసుకువచ్చారో దాని వల్ల ఈ యూపీఐ పేమెంట్స్ అన్నది జరగగలిగాయండి సబ్సిక్వెంట్ గా. ఎందుకు అంటే అసలు బ్యాంక్ అకౌంట్ లేని వాడికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఎక్కడ వస్తుంది? ఆ రెండు లేనప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ఎలా వస్తుంది? రాదు. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే అందరినీ ఇంక్లూడ్ చేసుకో, సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటే అందరూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంప్రూవ్ అవుతాము, డెవలప్ అవుతాము, అందరూ అందులో భాగస్వాములు అవ్వాలి అన్నది. నెక్స్ట్ గ్యాస్ సంబంధించింది ఉజ్వల స్కీమ్ కింద ఎంతో మంది కట్టెలు పోయి కానీ దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మహిళలకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎప్పుడైతే ఈ గ్యాస్ సబ్సిడీ మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందో ఈ ఉజ్వల స్కీమ్ కింద పరిశుభ్రమైన వంట విధానాన్ని ఇంధనాన్ని ఉపయోగించడానికి అవుతుందండి. జన్ధన్ కానీ ఆధార్ కానీ మొబైల్ అనుసంధానం ఇవన్నీ కూడా ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, మిడిల్ మెన్ రిడ్యూస్ చేయడానికి డైరెక్ట్ గా వాళ్ళకి ఆ యొక్క ఎన్ని బెనిఫిట్ అందాలి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ రకరకాల స్కీములు చేస్తాయి. ఆ స్కీమ్ నిజంగా అవసరం ఉన్నవాడికి అందినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిఫలం ఫలాలు అందుతాయి. పారదర్శకత పెరిగినప్పుడు మాత్రమే, సామాజిక భద్రత ప్రొవైడ్ చేయగలిగినప్పుడు మాత్రమే, అది విస్తరించినప్పుడు మాత్రమే దేశ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ఒక సామాన్య మానవుడు అభివృద్ధి పదాన్ని, అభివృద్ధి ఫలాల్ని తినగలుగుతాడు. అందుకు ఈ పిఎం కిసాన్, జన్ధన్, ఉజ్వల సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడ్డాయని నేను భావిస్తానండి.
0: ఇప్పుడు చెప్పండి సతీష్ గారు, వరుసగా మోదీ సర్కారు 3 సార్లు అధికారంలోకి రావడం అంటే భారత ఓటర్ మనస్తత్వంలో వచ్చిన మార్పులను ఏమైనా సూచిస్తుందా?
2: స్పష్టంగా భారత ప్రజలు అప్పటికే జరుగుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క తీరుపైన విసుగు చెంది ఉన్నారు. ముఖ్యంగా సంకీర్ణ శకాలు ప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరానికి, ఏడాదికి అంటే 5 సంవత్సరాలు మధ్యలో వాజ్పేయి గారు లేదంటే పివి నరసింహారావు గారు డక్కా ముక్కీలు తిని 5 సంవత్సరాల పరిపాలన అందించగలిగారు. కానీ వరుసగా ఒక్కో సంవత్సరం ఎన్నికలు వరుసగా రావడం, 96లో, 98లో, 99లో, అంతకుముందు వరుసగా ప్రధానమంత్రులు మారిపోవడము, లేదంటే ఎవరికి కోపం వచ్చినా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించేయడం, దీంతో ప్రజల్లో ఒక విసుగు వచ్చేసింది. ఏంటి అసలు 5 సంవత్సరాలకు మనం ఒకసారి ఎన్నికలు జరగాలి, 5 సంవత్సరాలు స్పష్టంగా ప్రజల్ని పరిపాలించాలి, ప్రజలకి ఏం కావాలో అందించాల్సినటువంటి అంశం పోయి ప్రతిసారి రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, మా కుటుంబానికి కేంద్ర మంత్రి పదవి రాలేదు కాబట్టి, లేదంటే మా రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి ఒక ప్రాంతీయవాదం తీసుకురావడము, లేదంటే కులవాదం తీసుకురావడం, ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజుకు ఉన్నాయి. 2014 కల ప్రజలు ఇంకా విసుగు చెందారు. అంటే ఎవరో ఒక నాయకుడు మన కోసం రావాలనేటువంటి ఎదురు చూపులకి వారికి నరేంద్ర మోదీ గారు కనిపించారు. అప్పటికే ఆ సందర్భాలను కూడా భారతీయ జనతా పార్టీ అవకాశంగా వినియోగించుకుంది అని చెప్పుకోవచ్చు. 2014 సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రజలు ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి భారతదేశంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దేశం మాత్రమే మాకు ముఖ్యము, దేశం యొక్క అభివృద్ధి మాత్రమే ముఖ్యము, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ పెంచేటువంటి వాళ్ళు మాత్రమే మాకు కావాలి, మేము ఎక్కడ పోయినా మేము భారతీయులమని సగర్వంగా చెప్పుకోగలిగేటువంటి ఒక స్థితి మాకు రావాలి. ఈ భారతదేశంలో మేము బ్రతుకుతున్నటువంటి వాళ్లకు 3 పూటల తిండి, ముఖ్యంగా శాంతియుతమైనటువంటి వాతావరణం కావాలన్నటువంటి స్పష్టమైనటువంటి కోరికతో ప్రజలున్నారు. ఇప్పటికి కూడా బలమైనటువంటి ప్రభుత్వం ఉండాలనేటువంటి కోరిక ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. ఆ మనస్తత్వంలోకి మాత్రం అవినీతి లేనటువంటి ఒక ప్రభుత్వం మనం పొందగలిగినాము కాబట్టి మనకి ఇట్లాంటి నాయకుడే ఉండాలి, ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలి. మోదీ గారు మొత్తం జీవితాంతం ఆయన రూల్ చేయకపోవచ్చు, తర్వాత ఇంకొక నాయకుడు వస్తాడు, కానీ ఇది మనం ఒక చదువుకోవడానికి సబ్జెక్ట్ లాగా ఉపయోగపడుతుంటే మోదీ గారు పరిపాలన ప్రజలు బాగా హర్షించారు కాబట్టి ఆయన కంటే మంచిగా ఇవ్వాలనేటువంటి తాపత్రయమే పెరగాల్సినటువంటి పరిస్థితి పెరుగుతుంది.
0: అరవింద్ గారు, యువత ఉపాధి కల్పన విషయంలో ఈ 12 ఏళ్ల పాలనా కాలాన్ని మీరు ఎలా మూల్యాంకనం చేస్తారు?
1: స్టార్టప్ ఇండియా గానీ, స్కిల్ ఇండియా గానీ, డిజిటల్ ఇండియా, ముద్రా యోజన స్కీమ్స్ ఇవన్నీ కూడా యువతకు చాలా ఉపయోగపడుతున్నాయి అండి. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జనరేషన్ అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ బాధ్యత. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే ఎకానమీ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. 2-3 రోజుల క్రితం పేపర్ లో చూసినప్పుడు కూడా ఐటీఐలకు సంబంధించి ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఐటీఐలో వాళ్ళు చదివినప్పుడు ఇండస్ట్రీతో కోరిలేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సిలబస్ తయారు చేసి పెడుతున్నారు అని చెప్పి అది ఆహ్వానించదగ్గరింది. ఎందుకు అంటే కష్టపడి చదువుకునేది ఎందుకని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు అన్నది. ఎప్పుడైతే అది ప్రొవైడ్ చేయగలిగే ఫెసిలిటీస్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తాయో అప్పుడు మాత్రమే వస్తుంది. యువతలో ఉద్యోగం కోసం వెతికే స్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇదివరకన్నా కూడా మీరు స్టార్టప్స్ చాలా పెరిగాయండి, యూనికార్న్స్ కూడా చాలా పెరిగాయి. అయితే అది ఇంకా పెరగాల్సిన

0: అవసరం అయితే ఉంది. గిగ్ ఎకానమీ కూడా 2029 2.35 crores ఎంప్లాయ్మెంట్ టార్గెట్ కింద పెట్టుకుంది. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ ఉందండి. 15,000 rupees వరకు ఇన్సెంటివ్ ఇస్తుంది ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కి. అలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్ చాలా మందిలో లేకపోవడం వల్ల ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు.
1: సతీష్ గారు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ట గత 12 ఏళ్లలో మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
2: ఇవాళ ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గారు అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, లేదంటే ఇతర ఏ దేశాలు, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఇతర దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి బహిరంగ సభపడితే వేల సంఖ్యలో అక్కడ ప్రజలు గుమ్మికోవడం, ఆయన మాటలు వినడానికి రావడం, ఎక్కడికి వెళ్ళినా భారతీయులకు సంబంధించి, వాళ్ళు మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడండి, భారతదేశ ప్రధాని ఎవరు, భారతదేశ ప్రధాని ఎందుకు వచ్చింది, కరోనా కాలాన్ని చాలా సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఏదైతే వసుదైక కుటుంబం అని మనం అనుకుంటామో, లోకా సంస్థ సుఖినోభవంతో అనేటువంటిది అయితే మనం అనుకుంటామో, అది స్పష్టంగా భారతదేశం చేసి చూపెట్టింది. భారతదేశం ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇస్తూ ఇతర దేశాలకు కూడా చాలా చవకగా లేదంటే ఉచితంగా అందించినటువంటి చరిత్ర ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని చూసేటువంటి విధానం స్పష్టంగా మారిపోయింది. అదేవిధంగా ఏ దేశంతో కూడా మాకు శత్రుత్వం లేదు, ఏ దేశం కూడా మాకు పూర్తి స్థాయి అంటే ఈ దేశం లేకపోతే మేము బ్రతకలేము అనేటువంటి ఒక మంచి విదేశీ విధానాన్ని తీసుకురావడం వల్ల కూడా చాలా స్పష్టంగా గొప్పగా చెప్పుకోవచ్చు కూడా. గత 75 సంవత్సరాల్లో భారతదేశం యొక్క విదేశీ విధానం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి విధానాలు చాలా స్పష్టంగా గొప్పయని చెప్పుకోవచ్చు. ఏ దేశంతో అయినా సరే నాకేమక్కరుంది, నా వల్ల నీకు నష్టం జరగదు, నీ వల్ల నాకు నష్టం జరగకూడదు, నీ వల్ల నాకు లాభం జరగాలి, నా వల్ల నీకు లాభం జరగాలి, ఎక్కడ ఉగ్రవాదం ఉండకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి విధానంతో ఏ దేశంకి వెళ్ళినా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. కాబట్టి అంతర్జాతీయ వేదికలపై సహజంగానే భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది, దాంతో జెలసీ కూడా పెరిగింది భారతదేశం మీద. ఎందుకు భారతదేశం ఎక్కడో వెనకబడింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ పాములాడించుకుంటారు, ఇక్కడ ప్రజలకు సంస్కృతి సాంప్రదాయాలు లేవనుకుని చర్చ జరిగినటువంటి భారతదేశం, అరే వాళ్ళ ప్రపంచ దేశాలకి సంస్కృతి సాంప్రదాయం ఇది గొప్పగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది, ఇది నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్ళినా భారతదేశం యొక్క సంస్కృతినే ప్రతిబింబిస్తున్నారు తప్ప ఆ దేశాన్ని చిన్నపరచట్లేదు అనేటువంటి విషయంలో ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా వెనకరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి ఒక నిజం ఇది.
1: అరవింద్ గారు, 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడున్న ఆర్థిక వేగం సరిపోతుంది, ఇంకేమైనా మార్పులు తీసుకోవచ్చు?
0: గ్రోత్ అన్నది ఎప్పుడు సరిపోతుంది అన్న గ్రోత్ జరగదండి. సో కాబట్టి ఇంకా జరగాలి అని మాత్రమే విశ్వసించాలి మనందరం. నాణ్యమైన ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, తయారీ రంగ విస్తరణ, వ్యవసాయ ఆధునీకరణ, అవన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి. అది నిరంతర ప్రక్రియ. ఎందుకు అంటే అదే దానికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఈ రోజు మనం 4 అడుగులు వేసాము, రేపు 6 అడుగులు వేయాలి, అది అలా పెరుగుతుండాలి తప్ప ఎప్పుడు జరగదు. సంస్కరణ కానీ, ఉత్పాదక పెంచడం కానీ అవి తప్పకుండా అవసరం ఉంటుందండి. ఎందుకు అంటే మన ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకోగలిగితే ఈ మేక్ ఇన్ ఇండియా కానీ, వికసిత భారత్ కానీ అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ఎండ్ టార్గెట్ రీచ్ అవుతాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. యువతని, అన్ని సామాజిక వర్గాలని మన యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేయగలిగితే మనం వికసిత భారత్ ఇంకా తొందరగా అచీవ్ చేసే అవకాశం ఉంటుంది.
1: సతీష్ గారు, ఈ మోదీ హయాంలో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో సంబంధాల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఈ 3 దేశాలన్నీ కూడా మనతో బార్డర్ పంచుకున్నటువంటి దేశాలు. పాకిస్తాన్ మనతో విడిపోయింది, బంగ్లాదేశ్ మన పూర్వ భారతదేశంలో ఉన్నటువంటి 2 దేశాలే, చైనా టిబెట్ మనం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనతో పాటు కలిసి ఉంటుంది ఆ చైనా. ఏ దేశంతో కూడా మనం శత్రుత్వం పెంచుకోలేదు, చైనాతో శత్రుత్వం పెంచుకోలేదు. పాకిస్తాన్ మనకు ప్రతిరోజు తీవ్రవాదులను పంచినా కూడా వాజ్పేయి హయాంలో కానీ, నరేంద్ర మోదీ హయాంలో కానీ స్నేహస్తం చాచింది ఈ ప్రభుత్వం. అయినా సరే వాళ్ళ బుద్ధి మారలేదు, దానికి అవసరమైనప్పుడు స్నేహస్తం చాచింది, వాళ్ళు కనుక తోక జాడిస్తే మేము అంతకంటే ఎక్కువ చేస్తామని పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ గానీ, మిగిలినటువంటి అంశాల్లో కానీ, లేదంటే బార్డర్ లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా గతంలో అల్లర్లు జరిగేది, ఈ రోజు అల్లర్లు జరగట్లేదు. 2014 తర్వాత నోట్ల రద్దు లాంటి అంశాలు కానీ, మిగిలిన అంశాలు, కాశ్మీర్ లో అల్లర్లు తగ్గిపోయినాయి, తీవ్రవాదులు భారతదేశంలోకి రావడానికి భయపడుతున్నారు, బంగ్లాదేశ్ నుంచి చొరబాటు తగ్గుతున్నాయి. నిన్న బెంగాల్ ఎన్నికల తర్వాత స్పష్టంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే, శరణార్థులు కాదు వాళ్ళంతా చొరబాటుదారులు, వాళ్ళందరినీ వెనక్కి పంపించేటువంటి క్రమం తగ్గుతుంది. అట్లానే మనం బంగ్లాదేశ్ ఎక్కడ శత్రువుగా చూడట్లేదు, బంగ్లాదేశ్ కు సాయం చేస్తున్నాము, అట్లానే మనకు అన్యాయం చేస్తుంటే, మనల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఈ విషయంలో చైనాతో కూడా ఎంతవరకు మనం వాళ్ళతో ఎఫ్డీఐలు ఉండాలి, ఎంతవరకు మనం పెట్టుబడులు తీసుకురావాలి, రాజకీయంగా కానీ సంస్కృతి పరంగా చైనాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వస్తే మహాబలిపురం తీసుకెళ్లి సీషోర్ లో ఉండి మనకు వాళ్ళకున్నటువంటి సంస్కృతి పరమైనటువంటి బంధం ఏ విధంగా ఉంది, 8,000 సంవత్సరాల బంధము, బౌద్ధము భారతదేశం నుంచి చైనాకి ఏ విధంగా వెళ్ళిందినటువంటి అంశాన్ని స్పష్టంగా ఒకే మాటతో చాలా చెప్పగలుగుతున్నారు. మాల్దీవ్స్ కూడా ఇట్లనే తోకజాడించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి బుద్ధి

0: చెప్పేటువంటి ప్రయత్నం. అంటే యుద్ధం చేయలేదు ఎక్కడ, యుద్ధం చేయకుండా చాలా స్పష్టంగా అన్ని దేశాలతోటి అదే విధంగా మంచి విదేశీ సంబంధాలను నేర్పుతున్నారు, మనతో బార్డర్ పంచుకున్నటువంటి దయాది దేశాలతో కూడా చాలా స్పష్టంగా ఉంటున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మనతో స్నేహంగా ఉంటాయి, భూటాన్ మనతో స్నేహంగా ఉంటుంది, నేపాల్ మనతో స్నేహంగా ఉంటుంది, ఎక్కడ వాళ్లకు మనకు ఎక్కడ క్లాషెస్ రావట్లేదే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాత్రమే మన దేశాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా వాళ్లకు ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తున్నారు. చాలా స్పష్టమైనటువంటి విదేశీ విధానం ఈ దేశాలతో కూడా నరేంద్ర మోదీ సర్కార్ నేర్పుతుందనేది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
1: అరవింద్ గారు, రాబోయే తరానికి ఏ రంగాల్లో అవకాశాలు విస్తరించాయంటారు?
2: మీరు రోజు పేపర్ తీస్తే ఎక్కడ చూసినా సరే ఏ అంటూ మొదలవుతుంది. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్లు, డ్రోన్ సంబంధించినవి, గ్రీన్ ఎనర్జీ. అంటే ప్రస్తుత రోజుల్లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం మనం గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎప్పుడైతే ఉపయోగించగలుగుతామో దాని ద్వారా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవకాశం కూడా ఉంటుంది. ఫార్మా ఒకటి, బయోటెక్నాలజీ, ఫిన్టెక్ కంపెనీస్, ఈ కామర్స్, అవి చాలా గ్రోత్ ఉందండి. మీరు అమెజాన్ చూసుకోండి, మన దేశంలో వచ్చినంత, ఏదైనా ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది తీసుకోండి, ఒక్కొక్కడన్ని కాదు, మనకు వచ్చినంత స్పీడ్ గా ప్రొడక్ట్స్ వేరే దేశాల్లో అంత స్పీడ్ డెలివరీ లేదు. అది ఎందుకు కుదిరింది అంటే ఆ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో జరిగింది. దాని ద్వారానే మనకి 15 నిమిషాలు కానీ, అరగంట కానీ, ఒక రోజులో కానీ రాగలుగుతున్నాయి. మరి ఇవే కంపెనీలు వేరే దేశంలో ఉన్నప్పుడు మరి అక్కడ రావట్లేదు అంటే మనం డెవలప్ అవుతున్నాము, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాము, తద్వారా మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా యొక్క యువతకి ప్రొవైడ్ చేసుకోగలుగుతున్నాము. భవిష్యత్తులో కూడా విస్తృత అవకాశాలు మన పై చెప్పిన రంగాలు అన్నింటిలోకి ఉందండి. ఏఐ అనేది చాలా ముఖ్యమైనది. డిగ్రీ కంటే కూడా నైపుణ్యము, పట్టా తెచ్చుకోవడం ఒకటే కాదు ముఖ్యం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో నిరంతర అభ్యాసం కూడా చేయాలి ప్రాధాన్యం. నాకు ఈరోజు వచ్చేసింది, ఇంతటితో చాలు అనుకోకూడదు. మనిషి జీవితాంతం అభ్యాసం చేస్తున్నప్పుడు మాత్రమే, కొత్త విషయాలు నేర్చుకోవాలని జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మార్పులకు అనుగుణంగా యువత కానీ ఎవరైనా సరే అవకాశాలకి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే అభ్యాసం అన్నది నిరంతర ప్రక్రియగా జరగాలి. అప్పుడు మాత్రమే ప్రపంచంలో మన నంబర్1 ఎదిగే అవకాశం ఉంటుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సాధించిన విజయాలు, ప్రపంచ స్థాయిలో భారత్ ను నిలబెట్టిన స్థానం గురించి మన అతిథులు శ్రీ సతీష్ గారు, శ్రీమతి అరవింద గరికపాటి గారు చాలా చక్కగా వివరించారు. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీ సతీష్ గారు, శ్రీమతి అరవింద గరికపాటి గారు,
3: నమస్తే.
4: ఇంతవరకు మీరు ప్రధానమంత్రిగా 4399 రోజులు, ఒక సంకల్పం, ఒక భారతం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణురాలు, చార్టర్డ్ అకౌంటెంట్. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిష, రిషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, అనుముల ఆదిరెడ్డి, పుష్ప, సంతోష్ వీరందరి కోసం ఈ పాట.

తర్వాత పాట చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన, సాహితీ సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నెమ్మాణి గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన వింటున్నారు. తర్వాతి పాట కోర్టు చిత్రం కోసం అనురా కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బల్గనిన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జన్గామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆయుధం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఉషా పాడిన పాట, గీతరచన సుద్దల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా అంబాల నుండి ఖ్యాతం రవీందర్, స్వరూప, సతీష్, మమత, సుమన్, స్రవంతి, రాజేష్, లక్ష్మి, సహస్ర వీరందరి కోసం ఈ పాట.

మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీతం వింటారు.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళకృష్ణ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా శభాష్ రాముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఘంటసాల.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తర్వాత పాట గులేబ కావాలి కదా. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాలు లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట సువర్ణ సుందరి చిత్రం కోసం పి సుశీల పడిన పాట, గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత పాట సత్యకాలపు సత్యయ్య చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పాట గోపాలుడు భూపాలుడు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో చివరిగా భాగ్యరేఖ చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల పడిన పాట, గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం పెండ్యాల.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.